ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Rainbow 101.9.
1: నమస్తే ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు విత్ యువర్ ఆర్చరణ ప్రతాప్ అండ్ మా నిలయంలో సమయం, మన నిలయంలో సమయం 6:11 అవుతుంది. అండ్ ద డేట్ టుడే ఈజ్ 16/7/2026. దాట్ మీన్స్ ఈరోజు గురువారం, థర్స్డే. సో మన డేని, మన షోని ఈరోజు భక్తి పాటలతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా మనం గురువారం కాబట్టి ఆ బావాని, సాయిబాబాని గుర్తు చేసుకుంటూ మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం.

0: టూ క్లోక్ల టైం 6:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఈరోజు మనం క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో మనం నాగనూరు దేవాలయాల గురించి మాట్లాడతాం అనమాట, ఎందుకంటే తెలంగాణలో మర్చిపోయిన 400 దేవాలయ నగరం ఇది. ఇది ఎక్కడుందంటే కరీంనగర్ నగరానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగనూరు. ఒకప్పుడు కాకతీయుల కాలంలో అత్యంత వైభవంగా వెలుగొందిన ప్రాంతం అన్నమాట. స్థానిక కథనాల ప్రకారం ఇక్కడ ఒకప్పుడు 400 దేవాలయాలు ఉండేవని చెబుతుంటారు. అందుకే 400 అనే పదం కాలక్రమేణా నగనూరుగా మారిందని చెబుతారన్నమాట. సో ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే నగనూరు దేవాలయాలు ప్రధానంగా 12వ శతాబ్దాల్లో కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయంట. ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన పరిపాలన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అండ్ ఇక్కడ కాకతీయుల కోట ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ ఆలయాలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఈ ఆలయం మరుగున పడింది అని ఒక ప్రోమో అండ్ పాట తరువాత చెబుతాను. స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: You know, the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow! So it's like a cultural adda on radio.
1: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam! Telangana's heartbeat on air!

నిలయంలో సమయం 6 గంటల 28 నిమిషాలు అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఈ క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో నగునూరు దేవాలయాల గురించి మాట్లాడుకుంటాం కదా. సుమారుగా 400 దేవాలయాల నగరం ఇది అన్నమాట. అండ్ ప్రత్యేకతలు ఏంటంటే ఆ నగరాల్లో ప్రత్యేకతలు ఏమున్నాయంటే, ప్రస్తుతం శిథిలా వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా దేవాలయాల శిల్పకళ అద్భుతంగా ఉంటుందంట. ప్రధానంగా త్రికుటాలయం అంటే 3 గర్భగుడులు కలిగిన శివాలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడ. స్తంభాలపై నాట్యకారులు, సంగీతకారులు, శిల్పాలు చిక్కబడి ఉన్నాయి. కాకతీయుల కళావైభవానికి ఇదొక గొప్ప నిదర్శనం అని చెప్పేసి కూడా అంటారు. అండ్ ఇది ఎందుకు మరుగున పడిందంటే, కాలక్రమేణా యుద్ధాలు, దండయాత్రలు, ప్రకృతి ప్రభావం మరియు నిర్లక్ష్యం కారణంగా చాలా దేవాలయాలు నశించిపోయాయి. సో నేటి కొద్దిపాటి శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ నగునూరు దేవాలయాలు వెళ్ళాలంటే కరీంనగర్కి వెళ్ళి అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నగునూరు అని గ్రామం ఉంది. అండ్ అక్కడ ఈ దేవాలయాలు ఉన్నాయంట. ఇఫ్ సపోజ్ మీకు ఎక్కడైనా టైం దొరికితే వెళ్ళి చూసి రండి. సో స్ట్రెయిట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి మీకోసం.

0: వెల్కమ్ బ్యాక్. స్టడీ క్లాక్ లో టైం 7:01 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షోలో మనం ఉన్నాం. అండ్ ఈ హెల్దీ మార్నింగ్ షోలో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం, డే స్పెసిఫిక్ గురించి, అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్, అండ్ ఎస్పెషల్లీ ఫిట్నెస్. కాబట్టి ఫిట్నెస్ అనగా మనం అందరం జిమ్ ఫిట్నెస్ అంటే కదా జిమ్ గుర్తొస్తారు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ కదా. సో అసలు జిమ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడదాం. ఇవన్నీ ముచ్చట్లు కూడా నేను లైన్గా రాసుకొని పెట్టుకొని వచ్చేసిన అనమాట. సో మీరు ఎఫ్ఎం రెయిన్బో ట్యూన్ చేయండి, మీ వర్క్స్ ఏమైనా టా వర్క్స్ చేస్తూ ఎఫ్ఎం రెయిన్బో మాది వింటూ ఉండండి. ఈ అన్ని ముచ్చట్లు కూడా నేను చెప్పేశాను. సో మార్నింగ్ 7:02 అవుతుంది కాబట్టి అందరిని ఒకసారి నిద్ర లేపేసే పాటలు ఉండాలి కదా. సో రైట్, సో ఒక్కసారి మన ఊరిని లేపుదాం, దాని తర్వాత మన హైదరాబాద్ని నిద్ర లేపేస్తాం. రైట్, స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

ఎస్, టుడే క్లాక్ టైం 7:12 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హ్యాపీ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ జిమ్ ఫిట్నెస్ అనగానే అందరం జిమ్ అనుకుంటాం, జిమ్కి వాళ్ళు గట్టిగా కసరత్తు చేయాలి, ఇక మొత్తం బాడీ వెయిన్ చేసేయాలి అని చెప్పేసి. బట్ ఫిట్నెస్ అంటే జిమ్ కాదు, ఇంకా చాలా ఉంటుంది. బట్ మనం జిమ్ గురించి మాట్లాడదాం. జిమ్ అసలు మొదట ఎవరు ప్రారంభించారు? అయితే జిమ్ అనే పదం గ్రీక్ లాంగ్వేజ్ నుంచి, జిమ్నాషియం అనే పదం నుంచి వచ్చిందనమాట. సుమారుగా 2500 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీకు దేశంలో జిమ్నాషియాలు ఉండేవి అండ్ అక్కడ యువకులు శారీరక వ్యాయామంతో పాటు విద్యను కూడా అభ్యసించేవారంట. జిమ్లు లేనప్పుడు ఫిట్నెస్ ఎలా ఉండేది? ఇఫ్ సో అంటే ఇప్పుడు ఈ మధ్యలో జిమ్ వచ్చింది కానీ జిమ్ లేనప్పుడు ఫిట్నెస్ ఏ విధంగా ఉండేదంటే, మనం రెగ్యులర్గా మనం చేసే పనుల్లోనే ఆ ఫిట్నెస్ అనేది ఉండేదన్నమాట. ఆ కాలంలో ప్రత్యేకంగా వ్యాయామశాలలు అవసరం ఉండేవి కాదు, ఎందుకంటే వారి రోజువారీ జీవన విధానమే ఒక వ్యాయామం. రైతుల పొలాల్లో గంటల తరబడి పనిచేసేవారు, అది ఇండైరెక్ట్గా మనకి ఫిజికల్ ఫిట్నెస్.

ముందుకు వెళ్ళిపోతుండే. ప్రజలు నడకనే ప్రధాన రవాణాగా అప్పుడు ఉండేది. అండ్ నీళ్లు మోయడం, కట్టెలు కొట్టడం, బరువు ఎత్తడం వంటి పనులు కూడా చేసేవారు. సో వాటి వల్ల కూడా మన ఫిజికల్ ఫిట్నెస్ అయిపోతుంది. అండ్ సైనికులు యుద్ధ విద్యలో భాగంగా పరుగు, గుర్రపు స్వారీ, ఆయుధ విన్యాసాలు అవన్నీ కూడా అభ్యసించేవారు. అండ్ భారతదేశంలో పెహల్వాన్లు దండాలు, బయటకులు, మల్ల యుద్ధం, గాథా సాధన చేసేవారు. సో ఈ విధంగా అంటే జిమ్స్ లేనప్పుడు ఈ విధంగా కూడా మన బాడీకి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండేది, మనం ఫిజికల్ గట్టిగా ఫిట్ ఉండేది అనమాట. అయితే జిమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే, జిమ్లు ఎందుకు వచ్చినాయి అంటే, పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రజలు ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో కూర్చొని పనిచేయడం ప్రారంభించారు. కంటిన్యూగా కూర్చొని పనిచేస్తుండే కాబట్టి శారీరక శ్రమ తగ్గిపోయింది. అప్పుడే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రత్యేక వ్యాయామశాలలు అవసరం ఏర్పాటయ్యింది అంట. అంటే ఇంతకుముందు ఏం చూసిండే రైతు, మనకి ఎన్ని కూడా కంపెనీస్ ఇవన్నీ ఇండస్ట్రియలైజేషన్ కాకముందు రెగ్యులర్గా మన పొలం పనులు కావచ్చు, మనం డైలీ చేసే పనులే చేసేవాళ్ళం. దాని తర్వాత ఒకటే దగ్గర కూర్చొని చేసే పనులు వచ్చిన తర్వాత ఇక మనం నెక్స్ట్ ఈ పని కూడా మన డైలీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చేయాలి అని చెప్పి దాన్ని సపరేట్గా కొన్ని ప్లేసెస్ ఏర్పడి అట్లా ఈరోజు జిమ్లు వచ్చినాయి అనమాట. వాటి ఇట్లా ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం స్టేట్ ట్యూన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ సాంగ్ మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లక్ల టైం 7:25 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ నో, మనం ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి మాట్లాడదాం. దాట్ ఈజ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. అసలు దీని చరిత్ర ఏంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అసలు చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు మొదలుపెట్టారు, అసలు కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ ఎద్దినాలి అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేశారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఇఫ్ సపోజ్ మీరు ఈ గ్యాప్లో ఒక సాంగ్ వేసే సాంగ్ వినాలనిపిస్తుంది నాకు, దట్టు మీకు కూడా వినిపించాలని అనిపిస్తుంది, కాబట్టి ఈలోపు మీరు ఎవరైనా గెస్ చేసేసేయండి. అసలు బ్రేక్ఫాస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ వడ పూరి మైసూర్ బజ్జి ఇవే తినాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పేసి మీరు నాకు గెస్ చేసి వాట్సాప్ జర్నీ. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేదండి. హూ స్టార్టెడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ హూ డిసైడెడ్ దట్ ఇవి ఇవే బ్రేక్ఫాస్ట్లు అని చెప్పేసి వాట్సాప్ చేసేసండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఈ సాంగ్ తర్వాత ఎవరైనా సరే గెస్ చేస్తే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సాంగ్ వేస్తానమాట. గిఫ్ట్స్ అలాంటి ఇచ్చే ఆప్షన్ లేదు, కాబట్టి ఎవరైనా సరే గెస్ చేసి మాకు ఈ సాంగ్ కావాలని చెప్పేసి చెప్పండి, గిఫ్ట్ ట్రీట్ గిఫ్ట్కి బదులుగా ఆ సాంగ్ ప్లే చేస్తాను. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 7:31 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పేసి మనం అడిగినాం, ఎవరైనా సరే గెస్ చేయండి అని చెప్పేసి. సో వీ గాట్ ఎ మెసేజ్, హాయిగా ఉన్న చద్ది అన్నం తినకుండా ఏ పని పాట లేని వాళ్ళు కల్పించి ఉంటారు అని చెప్పేసి, ఇడ్లీ వడ దోశ అని చెప్పేసి మెసేజ్ చేశారు. రైట్, ఇంకో మెసేజ్, సో జీవన శైలి, వ్యవసాయం, వాతావరణం, వంట పద్ధతుల వల్ల సహజంగా ఏర్పడ్డాయి అని చెప్పేసి ఇంకొకరు మెసేజ్ చేశారు. రైట్, సో నార్మల్గా ఉదయాన్నే అల్పాహారం తప్పనిసరిగా తినాలి అని చెప్పేసి మనం తరచూ వింటుంటాం, కానీ ఈ అల్పాహారం అనే అలవాటు ఎప్పుడు మొదలైంది అంటే బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, మనం మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి. బ్రేక్ అంటే రాత్రంతా, బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్ చేసిన తర్వాత దాన్ని విరమించడం, అంటే బ్రేక్ చేయడం అన్నట్టు. బ్రేక్ ఫాస్ట్, సో మన ఫాస్టింగ్ ఉన్న దాన్ని బ్రేక్ చేయడం అని చెప్పేసి దీని అందుకే బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి పేరు వచ్చిందంట. వేల సంవత్సరాల క్రితం నుంచే మనుషులు ఉదయం ఏదో ఒక ఆహారం తీసుకునేవారు. ప్రాచీన ఈజిప్ట్, గ్రీక్, రోమన్ అక్కడి నాగరికతలో ఉదయం బ్రెడ్లు, పండ్లు, ధాన్యాలు ఇలాంటివి తినేవారంట. అంటే అక్కడ నుంచి ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత అయితే రోజంతా అత్యంత ముఖ్యమైన భోజనం అనే భావన 19th century లో ఎక్కువగా ప్రచారంకి వచ్చిందంట. అంటే డేలంతర్లో కూడా కంపల్సరీ ఫస్ట్ మీల్ ఇస్ ఎ కంపల్సరీ మీల్ అని చెప్పి చెప్తారు కదా. సో అట్లా అందుకని 19వ శతాబ్దం నుంచి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందనమాట. రైట్, ఇక న్యూట్రిషన్ అంటే ఏంటి? అంటే న్యూట్రిషన్ అంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ప్రక్రియ అనమాట. బికాస్ మార్నింగ్ మనీ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి లేకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి చెప్తాం కదా అట్లా. సో మన బాడీకి ప్రధానంగా అవసరమయ్యేటివి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి శక్తి కోసం, ప్రోటీన్ కావాలి కండరాల నిర్మాణాని కోసం, కొవ్వులు శక్తి నిల్వ కోసం, విటమిన్స్ శరీర పనితీరుకి, మినరల్స్ ఎముకలు రక్తం కోసం, అండ్ నీరు శరీర సమతుల్యత కోసం. సో ఇవన్నీ కంప్లీట్ మనం చేసే బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరోజు, అంటే బ్రేక్ఫాస్ట్ అనే కాదు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా సరే, ఇవన్నీ ఉండేటట్టు ప్రోటీన్, విటమిన్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫైబర్ ఇట్లా ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. రైట్, ఇక ఆరోగ్యకరమైన అల్పాహారం ఎలా ఉండాలని చెప్పేసి ఒక మంచి బ్రేక్, ఒక లిస్ట్

చూసుకుంటే కాంబినేషన్ కాంబినేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ సాంబార్ ఉప్మా వెజిటేబుల్స్ దోశ పల్లి చట్నీ ఓట్స్ ఫ్రూట్స్ గుడ్లు మిల్క్ జొన్న రాగి సజ్జలతో చేసిన ఆహారం తింటే ఇంకా ఇంకా ఇంకా వీటన్నిటికన్నా మిలెట్స్ ఫుడ్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అనమాట. రైట్, సో ఇట్లా మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్.

0: 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bone.

సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వచ్చే 8 ఏళ్లలోనే 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టండని, అవసరమైన అనుమతులను మేమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెజాన్ సంస్థను కోరారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందేలా చూడ్డానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రజారోగ్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆగస్టు నుంచి అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్టు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. అంతర్జాతీయ సంక్షోభాల నడుమ కూడా రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. న్యాయాధికారికి ఎఫ్ఐఆర్ను పంపించడంలో ఆలస్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, రికార్డులను, తేదీలను, సమయాలను తారుమారు చేయడం కూడా దానికి తోడైతే మరింత అనుమానం రేకెత్తుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జారుడు బండపై ఉన్నారని, పోయే కొద్దీ పాతాళానికి జారడం తప్పితే లేవడం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను 15 జూలై నుండి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇప్పుడు ఈ హవర్లో వైబ్రెంట్ హైదరాబాద్ కంప్లీట్, ఈ హవర్లో పిల్లల గురించి అండ్ అలాగే కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్న దాని గురించి అండ్ పిల్లలకి ఫుడ్ ఎలాంటిది పెడితే బాగుంటుంది ఇలాంటి అన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన అండ్ రథయాత్ర ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే దాంతో సికింద్రాబాద్ ఫస్ట్ బోనం ఆషాఢ మాసానికి సంబంధించి ఫస్ట్ బోనం ఈరోజు గోల్కొండ అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి దాని విశేషాలు కూడా అన్నీ కూడా మాట్లాడేసాం ఆఫ్టర్ దిస్ సాంగ్. అంటే ఈ సాంగ్ తర్వాత కమర్షియల్, దాని తర్వాత సాంగ్, కమర్షియల్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మనం మాట్లాడదాం. సో స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Can you feel her? Is your heart speaking to her?

టుడే క్లాక్ టైం 8:37 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గాట్ ఎ మెసేజ్ హాయ్ దిస్ ఇస్ సాహితి ఫ్రమ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ టు ఆకాశవాణి అండ్ ఆల్ లిసనర్స్ అని చెప్పేసి మనకి మెసేజ్ చేస్తారు గుడ్ మార్నింగ్ అండి రైట్ ఇక 8:38 అవుతుంది అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు కూడా చాలా హడావిడి ఉంటుండొచ్చు బికాస్ స్కూల్ కాలేజ్ వెళ్ళే టైమ్స్ ఇదే అండ్ డిగ్రీ కాలేజ్ ఇంకా అప్పుడు స్టార్ట్ అయినాయి కానీ ఇంకా పర్ఫెక్ట్ కాలేదు అండ్ బీటెక్ ఇంకా అడ్మిషన్స్ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అందరు కూడా హరీబరీలో ఉంటారు అండ్ అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి అండ్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది బికాస్ 8:30 అంటే 8:45కి మా స్కూల్లో ప్రేయర్కి ఫస్ట్ బెల్ ఉంటుండే అనమాట ప్రేయర్కి ఫస్ట్ బెల్ 8:30, 8:35 దెన్ 8:40 అండ్ 8:45కి మాకు ప్రేయర్ అవుతుంది అనమాట సో అట్లా ఉంటుండే ప్రాసెస్ రైట్ ఇక ఇప్పుడు 8:38 అవుతుంది అండ్ ఆల్మోస్ట్ అందరు కొంతమంది ఎవరైనా సరే ట్రాఫిక్లో ఉన్నవాళ్ళు మీ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేయండి మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసండి స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9

8 o'clock the time, 8:50, and you're listening to Akashwani FM Rainbow 101.99. Yeah. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, దిస్ ఇస్ అడ్మిషన్ టైం కదా. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ ఆర్ బీటెక్స్ ఎలా వెళ్ళాలనుకుంటారు, కానీ ఇప్పుడు కాలేజీల అడ్మిషన్ సమయం కాబట్టి పేరెంట్స్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అత్యంతగా జాగ్రత్తగా వహించాలి. బికాజ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఈ దశల్లోనే విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ప్రభావం చూపుతుంది. అందుకే అడ్మిషన్ ప్రక్రియలో తప్పగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారనమాట. సో ఏంటంటే, సరైన పరిశోధన లేకుండా, అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, అంటే ప్రాపర్గా మనం ఆ కోర్స్ గురించి తెలవకుండా కాలేజ్ని ఎంపిక చేసుకోవడం, లేదా స్నేహితులు ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి, లేదా మనం అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ కాలేజ్ని పిక్ చేసుకోవడం కాకుండా, కాలేజ్కి సంబంధించి గుర్తింపు ఉందా, అక్కడ ప్రొఫెసర్స్లో లేకుంటే ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ చూసి ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలన్నమాట. అండ్ మనం రెండో పొరపాటు ఏం చేస్తామంటే, కోర్సుని అర్థం చేసుకోకుండా ఎంపిక చేసుకుంటాం. బికాజ్ ఆ కోర్సులు ఏముంటుందని చెప్పి డీటెయిల్ కాకుండా, లేదా ఈ ఫ్రెండ్ ఈ కోర్స్ తీసుకున్నాడు, ఈ ఫ్రెండ్ ఈ కోర్స్ తీసుకున్నాడు అని చెప్పేసి మనం ఆ విధంగా కోర్సు తీసుకోవడం. చాలామంది మార్కులు లేదా ఇతర సలహాల ఆధారంగా కోర్సులు ఎంచుకుంటారు, కానీ తమ ఆసక్తులు, అంటే మన ఇంట్రెస్ట్, మన నైపుణ్యాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కూడా పరిగణనలోకి తీసుకొని మనము ఏ కాలేజ్లో ఏ కోర్స్ తీసుకుంటుందో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చూడాలన్నమాట మనం. అండ్ అడ్మిషన్ టైమ్స్, కౌన్సిలింగ్ షెడ్యూల్స్లో నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఒక చిన్న డెడ్ లైన్ మిస్ అయినా సరే మంచి అవకాశం మనకు చేజారిపోతుంది కాబట్టి, అందుకే అన్నీ కూడా ముందుగానే నోట్ చేసుకోవాలి మనం. అండ్ దరఖాస్తు ఫామ్ అంటే అయితే అడ్మిషన్ ఫామ్ కావచ్చు అలాంటివి ఉంటాయి, వాటిని నిర్లక్ష్యంగా నింపడం, లేకుంటే మన డేట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, అట్లా ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నా సరే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ అవసరమైన పత్రాలు, అంటే అవసరమైన మనకి ఏదైతే టీసీ కావచ్చు, మెమోస్ కావచ్చు, ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఏవైతే అవసరం ఉంటే అవన్నీ కూడా ముందుగా అరేంజ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. బికాస్ కాలేజ్ అడ్మిషన్ అనేది కేవలం ఒక సీట్ పొందడం మాత్రమే కాదు, అది భవిష్యత్ కెరీర్కి బలమైన పునాది వేస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు బదులుగా సరైన సమాచారం అండ్ సరైన ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆచితూచి ఎక్కువ దానిపైన, ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకున్న దాని తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. బికాస్ ఈ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ కంటిన్యూగా మనం ఒకే కాలేజ్లో ఉండాలి కాబట్టి, మన సర్కిల్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెండు 101.9. ఇప్పుడు హ్యాపీ డేస్ నుంచి సాంగ్ మీకోసం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేలా బలమైన కార్మిక బలగాల్ని సిద్ధం చేసేందుకు బ్రిక్స్ దేశాలు పూర్తి విశ్వాసంతో ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, తెలంగాణ రైజింగ్ 2047 విధానానికి అనుగుణంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులు త్వరలో రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా కేంద్రానికి మరిన్ని సదుపాయాలు సమకూర్చనున్నామని, అమెజాన్ వంటి సంస్థల పెట్టుబడులతో 2034 కల్లా $1 trillion ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. నామినేటెడ్ పదవులు ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని, డైరెక్టర్ పదవుల భర్తీని సైతం త్వరలో చేపడతామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లోక్సభలో దక్షిణ భారతదేశానికి ఇప్పుడున్న 24% వాటాను యథాతథంగా కొనసాగించడానికి సిద్ధమైతే 50% సీట్ల పెంపుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అలా కాకుండా జనాభా ప్రాతిపదికన వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్లను నియమించాలని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. విద్యా సంస్థలను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. స్టూడియో క్లాక్ టైం ఎగ్జాక్ట్లీ 9:05 అవుతుంది. సో ఫస్ట్ ఒక కమర్షియల్ బ్రేక్ అండ్ దీని తర్వాత ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత మనం మళ్ళీ అన్ని ముచ్చట్లు మాట్లాడేసుకుందాం. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తా నేను.

2 o'clock టైం 9:10 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పటి వరకు మనం కాలేజ్ గురించి, కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అడ్మిషన్స్ గురించి మాట్లాడినాం కదా. అండ్ నా స్కూల్ పిల్లలు, బికాస్ ఇది స్కూల్ టైమ్స్ కాబట్టి పిల్లలు బాక్స్ తీసుకెళ్తుంటారు, బట్ ఇన్ రిటర్న్లో సేమ్ యాజ్టేజ్ అట్లా వేసుకోరు అట్లా వేసుకోస్తారు, లేకుంటే అక్కడక్కడ కొంచెం టేస్ట్ చూసి వదిలేస్తుంటారనమాట. సో పిల్లల ఆరోగ్యం, చదువు, ఉత్సాహం అన్నీ వారి ఆహారం పైన ఎంతో ఆధారపడి ఉంటాయి కదా. అయితే ముఖ్యంగా స్కూల్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో ఏమి పెడుతున్నామన్నది చాలా ముఖ్యం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆనందంగా తినాలి. అందుకే లంచ్ బాక్స్ సిద్ధం చేసే సమయంలో కొన్ని సులభమైన ఉపయోగకరమైన చిట్కాలు పాటించండి అని చెప్పేసి మొన్న రీసెంట్ ఒక ఆర్టికల్ చదివినాను అనమాట. అందులో ఆ చిట్కాలు ఏంటి అంటే, ప్రాపర్గా అన్ని డైట్స్, అన్ని ప్రోటీన్, విటమిన్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉండేటట్టుగా సమతుల్యత ఆహారం ఇవ్వడం. అంటే అన్నం లేదా చపాతీతో పాటు కూరగాయలు, పప్పులు, గుడ్డు, పన్నీర్ లేదా ఇతర ప్రోటీన్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలంట. ఇలా అంటే పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలన్నీ కూడా అందుతాయంట. అండ్ రంగురంగుల ఆహారం పెట్టడం, బికాస్ పిల్లలకి రెయిన్బో అంటే చాలా ఇష్టం కదా. పిల్లలకి అండ్ పెద్దలు శ్రోతలందరికీ ఎఫ్ఎం రెయిన్బో అంటే కూడా చాలా ఇష్టం కదా. సేమ్ అదేవిధంగా రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో వాళ్ళ ఫుడ్లో కూడా అన్ని కలర్, అంటే కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అందులో క్యారెట్, దోసకాయ, బీట్రూట్, కార్న్, స్వీట్ కార్న్ అండ్ పండ్లు వంటి పదార్థాలు లంచ్ బాక్స్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా, హెల్తీగా తింటారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ జంక్ ఫుడ్ బదులుగా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఇవ్వడం, అంటే సమోసా, పకోడీలు తరచుగా కాకుండా ఇడ్లీ, ఉప్మా, వెజ్ శాండ్విచ్, చపాతీ, రోల్స్ వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసి వాటిని తినిపిస్తే బెటర్. అండ్ ఆహారం తాజాగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అండ్ లంచ్ బాక్స్లో పెట్టే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆహారం ఎక్కువసేపు బయట ఉండకుండా సరైన డబ్బాలో పెట్టాలి మనం ప్రాపర్గా, బికాస్ ఎయిర్ లాక్ కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా. సో అట్లా ఆ విధంగా, బికాస్ మనం మార్నింగ్ ప్యాక్ చేసిస్తాం, వాళ్ళు ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి ఆ గ్యాప్, ఆ టైంలో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో పిల్లల అభిరుచిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచి లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలకు నచ్చేలా చిన్న చిన్న మార్పులతో కొత్త వంటకాలు ప్రయత్నించి ఈ విధంగా ఇస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా తింటారు అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటారు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లాక్ లో టైం 9:26 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ యా మనీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ కదా. సో డబ్బుల గురించి, డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి అని చెప్పేసి నేను నార్మల్ ఇట్లని చూస్తుంటే ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అండ్ ఆ పాయింట్స్ రేపు నా షో ఉంది రేడియో అంటే ఈరోజు నిన్న అనిపించింది కాబట్టి ఈరోజు నా షో ఉందని చెప్పేసి మీకు చెబుదామని అన్ని పాయింట్స్ లిస్ట్ అవుట్ రాసుకొని వచ్చిన. కాకపోతే ఇప్పుడే కాదు, జస్ట్ ఈ సాంగ్ తర్వాత ఈలోపు మీరు ఏ విధంగా మనీ సేవ్ చేసుకుంటారు అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెండు 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: రాజు.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

స్టడీ క్లాక్ టైం 9:48 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్తో. అండ్ ఇంతమంది అన్న కదా, సో ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మనీ వల్ల అయ్యే అప్పులు అనమాట. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు ఒకటి అప్పులు, ఇంటి రుణాలు, వ్యక్తిగత రుణాలు అండ్ క్రెడిట్ కార్డ్స్ బిల్స్, ఇవన్నీ కూడా ఇట్లా అనేక కారణాలతో చాలామంది ఆర్థిక ఒత్తిడికి ఎదుర్కొంటున్నారు. అయితే సరైన ప్రణాళికతో అప్పు నుంచి బయటపడడం అసాధ్యం అని చెప్పేసి, సరైన ప్రణాళికతో అప్పుల నుంచి బయటపడడం సాధ్యం అని చెప్పేసి నిపుణులు అంటున్నారనమాట. అప్పు భారం తగ్గించుకోవడానికి ఆర్థిక నిపుణులు మూడు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారనమాట. అదేంటంటే, అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీర్చడం, అంటే సాధారణ క్రెడిట్ కార్డ్స్, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి రుణాలు ముందుగా క్లియర్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంట్రెస్ట్ వల్ల కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. అండ్ అవసరం లేని ఖర్చులు తగ్గించడం, అంటే ప్రతి నెల మన ఖర్చులను ఒకసారి పరిశీలిస్తే చాలా అవసర ఖర్చులు కనిపిస్తాయి. అదే చిన్న చిన్న ఖర్చులు నియంత్రించడం ద్వారా కూడా ఆదా చేసిన మొత్తాన్ని అప్పులు చెల్లించడానికి కూడా ఉపయోగించవచ్చు అంట. అండ్ అదనపు ఆదాయ మార్గాలు వెతకడం, అంటే పార్ట్ టైం పని లేకుండా ఫ్రీలాన్సింగ్ లేదా మనకున్న నైపుణ్యాలు ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించే అప్పులను మరింత వేగంగా తీర్చవచ్చు. అంటే మనం సింగిల్ ఇన్కమ్ పైన డిపెండ్ అయ్యి కాకుండా మల్టిపుల్ సోర్సెస్ నుంచి, మల్టిపుల్ ఇన్కమ్స్ ద్వారా డబ్బులు వస్తామంటే మనం ఇంకొంచెం తొందరగా గ్రోత్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం సమస్య

మరింత పెరుగుతుంది. కాబట్టి క్రమశిక్షణతో ఆర్థిక ప్రణాళిక రూపొందించుకొని ప్రతీ నెల కొంత మొత్తాన్ని అప్పులు చెల్లించడానికి కేటాయిస్తే చాలా ముఖ్యమని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారన్నారు. కాబట్టి మీరు దేనికి ఖర్చు చేస్తున్నారో, ఎందుకు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడితే బాగుంటుంది. రైట్, సో స్టేట్ అండ్ ఆకాశవాణి FM 101.9. నెక్స్ట్ ఓకే బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ 2 o'clock లో టైం 9:57 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ 10 o'clockకి మీరు మార్నింగ్ న్యూస్ హెడ్లైన్స్ వింటారు అండ్ 9:57 అవుతుంది కాబట్టి ఈరోజు నా షో కంప్లీట్. సో నెక్స్ట్ వీక్ మరో షోతో మీ ముందు అప్పటి వరకు వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద ఈ పూజల్లో పాల్గొంటారు. ఇంధన ఎగుమతి పన్నులపై కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 15.50 రూపాయలు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని లీటర్కు 14.50 రూపాయలు పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 రూపాయలు తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన రేట్లు ఈరోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఈరోజు పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వైభవోపేతమైన ఊరేగింపులో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, చక్రరాజ సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలతో కలిసి భక్తులను దర్శించుకోవటానికి బయటకు వస్తారని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రథయాత్రను భారతదేశపు చిరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోసం 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఆవిష్కరణ, సాంకేతికత, అనుసంధానం, రక్షణ, భద్రత, ప్రాంతీయ ప్రపంచ సమస్యలు, అలాగే ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బెల్జియం అంగీకరించాయి. భారత్, బెల్జియం వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశం నిన్న బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని మ్యాక్సిమ్ ప్రివోట్ సహాధ్యక్షత వహించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Well, hello, namaste, adab, Hyderabad. Ye hai FM Rainbow 101.9 aur main hu aapki mezban Malyavika. Main tahe dil se aapka swagat karti hu aapke apne show Namaste Hello Adab par, jahan main layi hu aapke liye kai baatein aur gaane, kuch surkhiyan aur kahaniyan khaas aapke liye.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు

అందించే గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు ఈ నెల 24 వరకే ఉంది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లాంచ్ గర్ల్స్ సంస్థతో కలిసి నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిన్న అమరదీపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండ్రామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతే శోభన్ రెడ్డి, ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొని పలువురు పోరాట యోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను జులై 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: ईरानी चाय,
3: बन मस्का,
2: हैदराबादी बिरयानी,
3: टंग दी कबाब,
2: कुर्बानी का मीठा,
3: शहदूद मलाई,
2: हैदराबाद इज अ ग्रैंड बफे
3: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
2: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
3: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
2: इट्स नॉट जस्ट फूड,
3: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే దేర్, డు యు అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: वेलकम बैक दोस्तों. अभी अभी वक्त है हमारा हेलो रेनबो का और हमसे जुड़े हैं एक कॉलर. तो देखते हैं क्या बात है उनके पास. हेलो रेनबो.
1: हेलो
0: हेलो.
1: हेलो నేను ఓలేడి ప్రభాకరన్ మాట్లాడుతున్నానమ్మా.
0: నమస్తే సార్, ఎలా ఉన్నారు?
1: నమస్కారం, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వైష్ణవి గారు,
0: మాల్యవిక సార్. నేను కూడా చాలా మాల్యవిక.
1: చూసారా, అదే టెక్నాలజీ అంటే నాలో ఎలా ఉందో. మీ పేరు తెలియదు కానీ డైరెక్ట్ గా అడిగితే బాగుండదు. పేరుతో పిలిస్తే అసలు పేరు మీరే చెప్పేస్తారు.
0: కరెక్ట్ సార్, కరెక్ట్ సార్.
1: దట్ ఈస్ మై టెక్నాలజీ, టెక్నికల్.
0: వెరీ నైస్.
1: ఇప్పుడు డైరెక్ట్ గా అడిగామనుకోండి, ఏమిటి నేను వినలేదని నా మీద కొంచెం దీనిగా ఉంటుంది మీకు.
0: జీ సార్, జీ.
1: అలాంటప్పుడు నేను ఏదో పేరు పెట్టి పిలిచాను అనుకోండి, అసలు పేరు మీరే చెప్పేస్తారు.
0: అవును సార్. సార్, ఈరోజు ఇవాళ క్వశ్చన్ విన్నారా మీరు?
1: చెప్తున్నా చెప్తున్నా. అయితే నేనమ్మా చిన్నప్పటి నుంచి ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను.
0: అరే వా సార్.
1: సైంటిస్ట్ రీసెర్చింగ్ అంటే ఏదైనా కూడా ఇప్పటికి కూడా ప్రతిదీ రీసెర్చ్ చేస్తూనే ఉంటాను.
0: అవునా సార్?
1: మనుషుల మీద చేస్తుంటాను, వస్తువుల మీద చేస్తుంటాను, ప్రకృతి మీద కూడా రీసెర్చ్ చేస్తుంటాను అనమాట. అలా రీసెర్చ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం
0: సార్.
1: అయితే కొన్ని పరిస్థితుల వలన కాలేకపోయాను. తర్వాత వేరే ఉద్యోగం వచ్చేసి ఇంకా జాయిన్ అయిపోమన్నారు అందరూ. మంచి జాబ్ కదా, ఎందుకో అవన్నీ ఇది చేస్తామని చెప్పండి. సరే, ఇప్పుడు కూడా నా మనసులో నేనే మామూలుగా ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా రీసెర్చ్ చేస్తుంటాను అన్నమాట. ఇప్పుడే చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు అయిపోయింది.
0: అవును సార్, డెఫినెట్లీ.
1: అది అలాగే రీసెర్చ్ చేస్తుంటాను అన్నమాట.
0: జీ సార్.
1: ఓకే, థ్యాంక్ యూ. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. तो दोस्तों, जैसा आपने सुना, अभी प्रभाकर जी कहते हैं कि वो साइंटिस्ट बनना चाहते थे और
2: राधे राधे कुछ से रहना है. हेलो, तो राधे राधे कहना है.
0: राधे राधे सर, कैसे हैं आप? आपका नाम?
2: एकदम ठीक हूँ. आप कैसे हैं मालविका जी?
0: मैं बहुत ही अच्छी हूँ सर.
2: वैसे रहिए, हमेशा अच्छी रहिए आप.
0: जी सर, थैंक यू सो मच सर. आपने आज का सवाल सुना सर?
2: हाँ विन्नानंदी, మీరు చెప్పిన చెట్టు కథ కూడా విన్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎలా అనిపించింది సార్?
2: చెట్టు కథ చాలా బాగా నచ్చింది.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఒక చిన్న ఉపమానం మీద కూడా నచ్చింది. సినిమా డ్రైవింగ్ క్యాబ్ డ్రైవర్ ది కూడా నచ్చింది.
0: అవును సార్, అవును సార్,
2: బాగుంది. ఒకటి ఏంటంటే, మనం కలలు కనడము, కలలు రావడం ఏం తప్పు కాదు మాలవిక.
0: అవును సార్.
2: కాకపోతే ఏంటంటే, మనం ఎండ్ల ప్రాచుర్యం చెందుతాం అనేది అది మనకు కూడా తెలియదు, మనం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే, మనకు ఎక్కడ తీసుకెళ్లి స్థిరంగా ఉంచుతుంది ఈ జీవితం అనేది మనకు కూడా తెలియదు. కొన్ని పరిస్థితులు, పరిసరాలు, కాలం అది నిర్ణయిస్తుంది. ఏమంటారు మీరు?
0: తప్పకుండా సార్, డెఫినెట్లీ.
2: ఇంకోటి ఏంటంటే, అటువంటిదే నా జీవితం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మంచి సంస్కారాలతోటి చదువు మంచి నేర్పించి, తర్వాత మా నాన్న నాకు బిజినెస్ నేర్పించిండు. ఆ బిజినెస్ లో నేను ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేశాను, మంచిగా ఉంది, నచ్చింది. ఆ నచ్చంగానే ఏంటంటే, జీవితము ఒకటి మన చేతిలో ఉండదు ఎప్పుడు కూడా.
0: అవును సార్.
2: కాలం మాత్రం మన చేతిలో ఉంటది. ఎందుకంటే ఆ కాలం మన చేతిలో ఉండదు. జీవితంలో ఏమైందంటే, నాకు మిడిల్ ఏజ్ లో యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, జీన్ ప్రాబ్లం వల్ల నా చూపు కోల్పోయాను నేను.
0: అవునా సార్?
2: చూపు కోల్పోయిన తర్వాత ఎలా ఉంటుంది మాలవిక? ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి ఎంత భయంకరంగా ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి మంచిగా హెల్తీగా ఉండి చదువుకొని బిజినెస్ చేసి సడన్ గా అది అయిపోయేసరికి, అంటే యాక్సిడెంట్ లేదు, ఎటువంటి రకమైన డిజీజ్ లేదు, ఏం లేదు, లోపలనే బాడీ లోపల ఒక జీన్ ప్రాబ్లం వల్ల నా చూపు కోల్పోయింది. అయితే ఆ కోల్పోయిన తర్వాత ఎలా ఉంటుంది? బిజినెస్ అంతా అతలాకుతలం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది మొత్తం, టోటల్ లైఫే డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఏమైతే, కొంచెం డిస్టర్బ్ అయిపోయినా అయిపోయిన తర్వాత నా కూతురు, నా భార్య వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆల్రెడీ బిజినెస్ చేసినావు కదా, ఎందుకు అట్లా డిస్టర్బ్ అవుతావు? ఉన్న జీవితము చేతిలో ఖరాబ్ చేసుకోవడం కన్నా నీకు వచ్చిన దాంతో నువ్వు ఏమన్నా చెయ్యి, ముందుకు చెయ్యి అని చెప్పి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం ఏంటంటే, కొంచెం పీరియడ్ పట్టింది, ఒక 1 ఇయర్ దాకా పట్టింది. పట్టిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు నేను ఈ బ్లైండ్నెస్ తోటైనా సరే నేను ఈక్విటీస్ అండ్ కమ్యూనిటీస్ నేను చేస్తాను నా సొంతంగా. నువ్వు బిలీవ్ చేస్తావా?
0: లేదు సార్, చెప్పండి.
2: ఈక్విటీస్ అంటే షేర్ మార్కెట్, ఐడియా ఉంది కదా?
0: ఈక్విటీస్
2: అండ్ కమ్యూనిటీస్ అంటే

0: ప్రజెంట్ లో నిఫ్టీ గాని సెన్సెక్స్ గాని బ్యాంక్ నిఫ్టీ గాని కొన్ని పొజిషన్స్ ఏ లెవెల్ లో ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్తాయి, కొంచెం అనాలిసిస్ చేసుకుని నౌ ఐ డూ మై బిజినెస్, ఈ స్థితిలో కూడా నేను నా బిజినెస్ నేను చేస్తాను. ఇంకోటి గోల్డ్ గానీ సిల్వర్ గానీ కాపర్ గానీ మెటల్స్ గానీ ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాయి, కొంచెం అనలైజ్ చేయగలుగుతారు. ఇదండి అంటే మన కలల్ని చెదిరి కాలం చెదిపేసినా ధైర్యంతో కొంచెం ముందుకెళ్తే ఆ దాని లోపల కూడా కొంచెం స్వర్గాన్ని చవి చూడొచ్చు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు?
1: బహుత్ ఖూబ్ సర్, బహుత్ అచ్చా బోలా ఆప్నే. తో దోస్తో, జైసా ఆప్నే సునా కి జిందగీ నా పతా నహీ కబ్ జిందగీ హమే కిస్ మోడ్ పే లేకే ఆ జాతీ హై, ఔర్ జిందగీ కి బాత్ హి తో వహీ హై కి చాహే వో జిస్ మోడ్ పే హమే లేకే ఆయే హమ్ ఉసే అప్నాయే ఔర్ ఖూబ్సూరత్ సే ఆగే బడే. ఆగే బడతే హమారే నెక్స్ట్ కాలర్ సే. హలో రెయిన్బో.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సర్, ఆప్కా నామ్?
2: నరసింహా రెడ్డి మేడం, ప్రేమావతి పేట్ సే బోల్ రహా
1: హూం. జీ సర్, బోలియే సర్, ఆప్నే ఆజ్ కా సవాల్ సునా?
2: జీ
1: ఆప్నే ఆజ్ కా సవాల్ సునా సర్?
2: సునా సునా మేడం.
1: జీ సర్ బతాయే.
2: తో ఐసా హువా క్యా మేడం, మేరే కో పోలీస్ మే సెలెక్ట్, పోలీస్ మే జానే కా థా, పోలీస్ మే సెలెక్ట్ భీ హో గ్యా.
1: అచ్చా సర్,
2: లేకిన్ ఆప్ కండిషన్ ఐసా థా ఉస్మే జా నహీ సకా మై డిపార్ట్మెంట్ మే.
1: అచ్చా సర్,
2: వో ఘర్ వాలే మతలబ్ హమారే మామూ ఉన్ లోగా ఠీక్ నహీ రహతా వో డిపార్ట్మెంట్ మే, ఐసా ఐసా బోల్ కే కుచ్ మే భటకా దియే.
1: జీ సర్,
2: వో భటక జాకే మే వో ఛోడ్ దియా ఉస్కో. ఛోడ్ కే భీ ఉస్కే బాద్ మే ఉదర్ ఇదర్ కర్కే ఆఖరి మే ఛోటా మోటా బిజినెస్ సే డెవలప్ హోతే హువే అచ్చే మజే మే హూ మేడం.
1: జీ సర్, బహుత్ బడియా సర్, యహీ తో బాత్ హై కి ఆప్ చాహే జో భీ కరే लाइफ में, अगर कुछ चीज़ हमारे प्लान के मुताबिक ना हो, ना भी हो, तो हमें बस आगे बढ़ना है, हमारे खुद पर विश्वास रखना है और बस आगे बढ़ना है सर. यही तो खूबसूरती है ज़िंदगी की. तो दोस्तों, थैंक यू सो मच फॉर जॉइनिंग अस. आगे बढ़ते हैं, उससे पहले एक गाना और गाने के साथ एक संदेश.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: డ్యూటీ చేసుకుంటానే
1: ఉంటానండి.
0: ప్రభాకర్ గారు మాట్లాడారు, నరసింహారెడ్డి గారు మాట్లాడారు, మా మురళీ తమ్ముడు గారు మాట్లాడారు, వింటూనే ఉంటానండి. ఇకపోతే నేను కూడా బ్లైండ్ పర్సన్ అండి.
1: అవునా సార్?
0: ఇప్పుడైతే డ్యూటీలో ఉన్నాయని సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తాను మేడం.
1: నేనైతే
0: చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదివానండి, ఎన్సీసీ కూడా 3 ఇయర్స్ చేశానండి. మా సార్ అయితే మిలిటరీకి పంపిస్తానన్నారండి, మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదండి. ఎక్కడికో వెళ్ళి నువ్వు మన వ్యాపారానికన్నా మించింది లేదు, మన పొలాలు ఉన్నాయి, మన వ్యాపారం ఉంది, మన వ్యాపారం సరిపోద్ది, అక్కడికి వెళ్ళి 1-2 సంవత్సరాలు అక్కడి నుంచి రాకుండా నువ్వేమైపోయి అబ్బాయి, ఫోన్లే ఏమి లేవండి, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదండి మా ఇంట్లోను. మనం వార్త చెప్పాలంటే ఇంక మనం వచ్చే వరకు కూడా అలాగే ఉండాలి, నువ్వు ఎందుకు వచ్చింది వద్దని తిట్టారండి. మానేశాను వ్యాపారంలో, వ్యాపారం చేసి వాళ్ళమండి. పొలం కూడా ఉందండి, మాకు 2 ఎకరాల పొలం ఉందండి. ఇప్పుడు అయితే కోట్లు అయిపోయింది పొలం అండి, 2 ఎకరాలు 2 కోట్లు అండి మా ఊర్లో అండి పొలం అండి. పొలం అని తెలిసిన కేతి అండి, కేతిక కిమ్మెత్త అవి 1 ఎకరకాయ 1 కరోడ్ రాతాజీ, 1 కరోడ్ రాతాయి, 1 కరోడే అవి, 2 ఎకరకాయ 1 కరోడ్ రాతాజీ. అది అయితే హైదరాబాద్ సెక్యూరిటీ డ్యూటీ కర్రా మేడం, బ్లైండ్ పర్సన్ బిల్కుల్ నైట్ మేరకు సబ్కు యాద్ కర్రా మేడం, సబ్కు నమస్తే బోల్రం, మా కాలర్స్ అందరికి కూడా నమస్తే చెప్తున్నాను మేడం. ఇంకా రమణయ్య గారు చేస్తారు, రమణయ్య గారికి, శ్రీనివాసరావు గారికి, ఓలేటి ప్రభాకర్ రావు గారికి, నరసింహారెడ్డి గారికి, మురళీ తమ్ముడికి, కె రమేష్ గారికి అందరికి కూడా నమస్కారాలు చేస్తున్నాను మేడం. ఇంతటితో పోలీసు మెహర్బాబు ముగిస్తున్నాను మేడం.
1: हमारे अगले कॉलर के साथ. हेलो रेनबो.
2: रेनबो कौन है माँ? मैं रेडियो आया नहीं है, बोलो माँ. ताचक बोलो.
1: नमस्ते सर, मैं हूँ माल्या विकास सर. आपने आज का सवाल सुना
2: क्या माँ?
1: आपने आज का सवाल सुना सर?
2: ఏంటంటే
1: ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏదో అవుదాం అనుకున్నారు కానీ ఏదో అయ్యారు, కానీ అదే ఛాన్స్ మీకు మళ్ళా దొరికితే మీరు ఏమవుతారు సార్?
2: అవరా
1: కెరీర్ సార్, లైక్ కెరీర్ లో సపోజ్ అట్లా నేను చిన్నప్పుడు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను కానీ ఈరోజు మీతో పాటు ఆర్జీగా కూర్చున్నాను మాట్లాడుతున్నాను. సో అట్లా మీకు చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు మీరు?
2: చిన్నప్పుడు కెరీర్ లో అనుకున్నాను టీచర్ కావాలనుకున్నాను.
1: అవునా సార్? గ్రేట్.
2: టీచర్ కావాలనుకున్నాయి, మధ్యలో బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బిజినెస్ లో ఎంటర్ అయిపోయాను. బిజినెస్ లో కూడా పర్వాలేదు, బాగానే జరుపుకున్నాను. మళ్ళీ అగ్రికల్చర్ లో ఎంటర్ అయ్యాను, అగ్రికల్చర్ కూడా బాగానే వచ్చింది. కానీ ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి 82 ఏళ్ళు నాకు, కాబట్టి మళ్ళీ నేను ఇంకా అటువంటి జీవితంలో పోవాలనుకుంటే బిజినెస్ పోవాలనుకుంటాను, కానీ కుదరదు అనమాట.
1: అనుకుంటున్నాను.
2: ఓకేనా?
1: ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.
2: రైట్మా.
1: दोस्तों ये थे रमणैया गारू जो बता रहे थे कि कैसे उन्होंने जिंदगी के नए पड़ाव पे कदम रखा. तो आगे बढ़ते हैं और हमारे नेक्स्ट कॉलर है. हेलो रेनबो. हेलो रेनबो. नमस्ते सर, ఎలా ఉన్నారు? మీ పేరు?
3: నా పేరు రమేష్. అమ్మా కే రమేష్.
1: నమస్తే సార్.
3: కాఫీ బాగుందమ్మా?
1: థ్యాంక్ యూ సార్.
3: మీ హ్యాంకరింగ్ కూడా బాగుంది, మీ వాయిస్ కూడా చాలా చాలా బాగుందమ్మా, చాలా
1: నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
3: అయితే నేను చిన్నప్పుడు పైలట్ కావాలని చాలా కోరుకుని ఉన్నానమ్మా.
1: వావ్ సార్, గ్రేట్.
3: కానీ బిజినెస్ మ్యాన్ అయిపోయాను అనమాట, బిజినెస్ కూడా నెంబర్ వన్ టాప్ అనే ఉన్నాను దేవుని దేవుతో. పైలట్ తో కాలు కాకపోయినా ఇప్పుడైతే కూడా ఏజ్ కూడా అయిపోయింది, దాదాపు 70 ఇప్పుడేం పైలట్ అయిపోయాను, కానీ కాలు కాకపోయినా అనమాట. ఇంకో కోరిక ప్రచారం కావాలని కూడా చాలా కోరుకుంటే అది కూడా కాలేకపోయినా. ఆర్ఎస్ఎస్ ప్రచారం కావాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటే అది కాలేకపోయినా అనమాట. ఇప్పుడు ప్రచారం కూడా కావాలని చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అంత సీన్ ఎదుగున్నాను. రమేష్ ఉస్మాన్ నేను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తో దోస్తో జైసా ఆప్నే సునా కి లైఫ్ మే నా జరూరీ నహీ కి హర్ చీజ్ హమారే ముతాబిక్ హీ చలే, బస్ జో భీ జిందగీ హమారే సామనే రఖ దేతీ హై హమే ఉస్కో అప్నానా చాహియే ఔర్ బస్ జిందగీ కే పలో కో జీనా చాహియే. తో ఆగే బఢ్తే హై ఔర్ హమారే అగ్లే కాలర్ సే జుడ్తే హై. హెలో రెయిన్బో.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ పేరు?
4: మేరా నా మహజబీన్ హై, ఫిసల్ బండే సే బాత్ కర్ రహి హూం.
1: మహజబీన్ మ్యామ్,

0: वेलकम बैक दोस्तों। तो चलिए आगे बढ़ते हैं हमारे अगले कॉलर के साथ। हेलो रेनबो।
1: हेलो, गुड इवनिंग मैडम।
0: गुड इवनिंग सर, कैसे हैं आप और आपका
1: गुड
0: नाम?
1: आफ्टरनून एवरीवन।
0: सर
1: गुड आफ्टरनून एवरीवन।
0: आदम खालिद सर।
1: గుడ్ ఆఫ్టర్నూన్ ఏమోనే, గుడ్ ఈవినింగ్ అంటున్నాను, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారేమో అనుకున్నాను.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సారీ
1: నేను ముందు పోలేటి ప్రభాకర్ గారు చెప్పారు కదా, వైష్ణవ్ గారు నమస్తే అండి, నా పేరు చెప్పారు, ఆ టైప్ లో చేద్దాం అనుకున్నానండి. ఓం శాంతి, నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: థ్యాంక్ యూ సార్ చెప్పండి. ఈరోజు క్వశ్చన్ విన్నారా సార్?
1: ఆ క్వశ్చన్ వెంట పెట్టండి, నా జేబులో ఫోన్ లో మా రేడియో పాతానే ఉంటుందండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 PM only on FM Rainbow 101.9.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
6: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
5: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
7: అండ్ వెయిట్ డు వి టేస్ట్ ఆల్ దిస్
6: ఆన్ జష్నే హైదరాబాద్ every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
5: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for

0: Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 2 గంటల 1 నిమిషం దాటి 35 సెకండ్లు అయింది. మరి మనం ఉన్నాం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్లో ఈరోజు అయితే ఒక సూపర్ టాపిక్, ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్, టేస్టీ ఫుడ్ ఐటమ్ నేను మీకోసం తీసుకొచ్చిన. ఇక హైదరాబాద్లో అయితే ముఖ్యంగా ఈద్ టైంలో అయితే అది ఖచ్చితంగా తింటూ ఉంటారు. సో అదేనండి, నోరు ఊరిపోతుంది కదా. సో అదే షీర్ ఖుర్మా, రైట్? హైదరాబాదీ స్పెషల్, ఇంకా ఈద్కి స్పెషల్గా వాడేటువంటి షీర్ ఖుర్మా గురించి ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో నేను మీతో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తాను. సో వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అలాగే ఇంకా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, ఇంకా సందేశ్ టు సోల్జర్స్, తర్వాత తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా. సో అప్ టు 6 o'clock వరకు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ఆర్జే వెక్కి రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడైతే ముందుగా రాజేష్ అండ్ ఉషా అనేటువంటి సూపర్ హిట్ ట్రాక్ తో మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నీ స్నేహం మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. ఎఫ్ఎం 101.9 వింటున్నారు జస్నీ

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt to rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: మనము నాం జస్ని హైదరాబాద్ లో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం, రైట్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ని హైదరాబాద్ లో ఈద్ పండుగకి ప్రాణం లాంటి స్వీట్ అండి. సో స్వీట్ అనగానే అదేదో అని చెప్పేసి నోరు ఊరుతుంది కదా. సో అదేనండి, షీర్ ఖుర్మా గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అసలు షీర్ అంటే ఏంటి? షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం అన్నమాట. అంటే పాలతో ఖర్జూరంతో చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక తీపి వంటకం ఇది. సేమ్యా, పాలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు కలిస్తే వచ్చేటువంటి ఆ రుచే షీర్ ఖుర్మా. ఈద్ అంటే సాధారణంగా రంజాన్ కానీ ఇలాంటి టైంలో ఉదయం పూట నమాజ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్రతి అతిథికి కూడా ముందుగా ఇచ్చేది ఇదే అనమాట. ఇక హైదరాబాద్లో అయితే బిర్యానీ ఎంత ఫేమసో షీర్ ఖుర్మా కూడా అంతే ఫేమస్ అండి. దీనిలోని తీపి ఏదైతే ఉందో, స్వీట్ ఏదైతే ఉందో, కేవలం రుచిలోనే కాదు మనుషుల మధ్య ప్రేమలో కూడా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేటువంటి డెజర్ట్ ఇది. సో అందుకే షీర్ ఖుర్మా అనేది ఒక స్వీట్ మాత్రమే కాదు, ఒక సంప్రదాయం, ఒక కల్చర్, ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ అని చెప్పేసి అంటుంటారు. సో మరి చూద్దాం ఈ షీర్ ఖుర్మాకు ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, ఆ వారసత్వం ఏంటి, అదన్ని విషయాలు నేను మీకోసం చెప్తూ ఉంటాను. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. అద్నాన్ సమీ నిత్యామినట్ పాడినటువంటి ఈ శుభ సాంగ్ ఇష్క్ మూవీలోంచి మీ అందరి కోసం.

శ్రీమణి లిరిక్స్ అందించినటువంటి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి సూపర్ హిట్ ట్రాక్ ఇందాకైతే విన్నారు జులై మూవీలోంచి ఈ శుభ పాట ఇందాక విన్నారు. సోగరన్ రన్నారెడ్డి పాడినటువంటి పాట అది వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జస్ని హైదరాబాద్ వింటున్నారు. షీర్ ఖుర్మా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? షీర్ ఖుర్మా కథ ఈ రోజు మొదలైంది అసలు కాదండి, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటిది. దీని మూలాలైతే పర్షియన్ సంస్కృతిలో ఉన్నాయని చరిత్ర అయితే చెప్తుంది. మధ్య ఆసియా, ఇరాన్ ప్రాంతాల నుంచి ఈ వంటకం భారతదేశానికి చేరిందనమాట. ఇక మొఘల్స్ కాలంలో రాజభవనాల వంటగదుల్లో దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉండేదన్నమాట, అంటే ప్రత్యేక స్థానం అనమాట. అంటే తర్వాత హైదరాబాద్ నిజాంల కాలంలో, అప్పట్లోనే కాకుండా మొఘల్స్ రాజభవనాల నుంచి తర్వాత హైదరాబాద్ నిజాంల కాలంలోనికి ఇది ప్రవేశించింది. సో మరి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. పాతబస్తీ ప్రాంతాల్లో ఈద్ రోజున ప్రతి ఇంట్లో షీర్ ఖుర్మా సువాసన వెదజల్లడం అనేటువంటిది ఇప్పటికీ కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం. తరతరాలుగా అమ్మమ్మల నుంచి మనవరాళ్లకు కూడా చేరినటువంటి ఈ రుచికరమైనటువంటి వారసత్వం ఇది. ఇక అందుకే షీర్ ఖుర్మా అనేది హైదరాబాద్ సంస్కృతిలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయిందని చెప్పాలి. సో మరింత ఇంట్రెస్టింగ్ అంశాలు షీర్ ఖుర్మా గురించి నేను మీతో షేర్ చేసుకుంటా. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు పాడ వినండి సూపర్ ట్రాక్ గోవిందుడు అందరి వాడేలే మూవీలోంచి హరిహరన్ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. రైట్, మరి మనం ఉన్నాం స్టూడియో క్లాక్ సమయం 2:24:22 అయింది. ఆర్జే వెంకీతో జస్నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, జస్నీ హైదరాబాద్లో అయితే షీర్ ఖుర్మా గురించి అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా. షీర్ ఖుర్మా రుచికే కాదండి, చాలా చాలా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నమాట, మంచి ఫ్రెండ్ కూడా హెల్త్కి. సో పాలలో ఉండేటువంటి కాల్షియం అనేటువంటిది ఎముకలకు బాగా బలాన్ని ఇస్తుంది. ఖర్జూరాల్లో ఉండేటువంటి ఈ సహజమైనటువంటి శక్తి, ఐరన్ని పుష్కలంగా లభిస్తాయన్నమాట. ఇంకా బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ శరీరానికి మంచి పోషకాలను అందిస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈద్ సమయాల్లో వీళ్ళు ఉపవాసాలు ఉంటారు కదా, సో ఈ ఉపవాసాల తర్వాత శరీరానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇది అందిస్తూ ఉంటుంది. అందుకే ఈద్ రోజు ఉదయాన్నే దీన్ని తినేటువంటి సంప్రదాయం అనేటువంటిది ఏర్పడింది. ఇక రుచితో పాటుగా ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటి అరుదైనటువంటి స్వీట్లలో షీర్ ఖుర్మా కూడా ఒకటి. అందుకే షీర్ ఖుర్మా ప్రతి సిప్లో ఆనందాన్ని, పోషకాలను నింపుతూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షీర్ ఖుర్మా గురించి నేను మీకు చెప్తూ ఉంటా. ఇప్పుడైతే ఆర్పి పట్నాయక్ బాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేసింది ఈశ్వర్ మూవీలోంచి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 2:40 దాటి 15 సెకండ్లు అయింది. రైట్, మనం జస్ట్ని హైదరాబాద్లో ఉన్నాం. షీర్ ఖుర్మా గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ తెలిసినట్టే ఈ షీర్ ఖుర్మా హైదరాబాద్కే పరిమితం కాదండి. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి ప్రాంతంలో కూడా తమదైనటువంటి స్టైల్లో ఈ షీర్ ఖుర్మాని తయారు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసేటువంటి రిచ్ వెర్షన్ బాగా ఫేమస్ అన్నమాట. ఇక కొన్ని చోట్ల అయితే ఈ కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కూడా కలుపుతుంటారు. ఇప్పటి కాలంలో ఖోవా షీర్ ఖుర్మా, రాయల్ షీర్ ఖుర్మా, చాక్లెట్ షీర్ ఖుర్మా ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు కూడా షీర్ ఖుర్మాలో వచ్చేసాయి. ఇక విదేశాల్లో నివసించేటువంటి హైదరాబాద్ ప్రజలు కూడా ఈద్ రోజున తప్పకుండా దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక అలా షీర్ ఖుర్మా రుచి దేశాల సరిహద్దులను కూడా దాటి ప్రపంచాన్ని కలుపుతోంది. సో అది ఆ షీర్ ఖుర్మా యొక్క టేస్ట్, రైట్? సో మరింత ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే గీతా మాధురి పాడినటువంటి నచ్చావులే మూవీలోంచి ఈ శుభ సాంగ్ వినండి. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేయగా భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు ఈ పాటకి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఐఎమ్ రైట్. జస్ట్ నీ హైదరాబాద్లో ఉన్నాం, షీర్ ఖుర్మా గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎక్కువగా అందరూ అనుకుంటారు ఈ షీర్ ఖుర్మా కేవలం ముస్లింల ఈద్ పండుగకే పరిమితమైనటువంటి స్వీట్ అని చెప్పేసి. అలా కాదండి, ఈ రోజుల్లో అయితే బర్త్డేసు, గృహప్రవేశాలు, కుటుంబ వేడుకల్లో కూడా దీనికి ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు దీన్ని. ఇక హైదరాబాద్లో అయితే చాలామంది షీర్ ఖుర్మా రుచిని ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. సో పండుగ ఏదైనా అతిథులు వచ్చినప్పుడు ప్రేమగా వడ్డించేటువంటి స్వీట్గా ఇది మారిపోయింది. దీనిలోని తీపి మతాలను కాదు మనుషులను కలుపుతోంది. ఓ గిన్నె షీర్ ఖుర్మా అనేది ఆతిథ్యము, ఆప్యాయత, స్నేహానికి ఒక ప్రతిజ్ఞగా చెప్పొచ్చు. హైదరాబాద్లో దీనికి సంబంధించి ఈ షీర్ ఖుర్మా అంటే సో ఇష్టపడని వాళ్ళు ఉండనే ఉండరు. ఇక హైదరాబాద్ గంగా జమునా తెహజీబ్ను గుర్తు చేసేటువంటి వంటకాల్లో ఇది ఒకటి. అందుకే షీర్ ఖుర్మా అనేది కేవలం స్వీట్ కాదు, మన సంస్కృతిని, మనసులను కలిపే ఓ తీపి బంధం అని చెప్పొచ్చు. ఇది షీర్ ఖుర్మా, హైదరాబాదీ జష్ని హైదరాబాద్. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సీను మూవీలోంచి ఈ సూపర్బ్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
3: స్టూడియో క్లాక్ సమయం 3 గంటలైంది. మరి కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమకుమార్రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులతో కలిసి సీతారాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ వద్ద గోదావరి ఇన్ఫోను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత నీటి ప్రవాహం, ఆయకట్టు స్థిరీకరణ, నీటి లభ్యతపై అధికారులతో సమీక్షించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతాధిపతుల సమావేశం జరిగింది. బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉందని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బాలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండాచా దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. హైదరాబాద్లోని పాత బస్తీలో సైదాబాద్లో ఒక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థికి అన్యమతానికి సంబంధించిన అంశం పాటించి వ్రాయమని చెప్పిన టీచర్ ఘటనపై తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు స్పందించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యులని ఆరోపించారు. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు చైనా క్రీడాకారిణి హాస్ యుయెన్ వరుస గేమ్లో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News

హరినామ సంకీర్తనం, హరిక్షేత్ర సందర్శనం కలికల్మష హారాలు కాగా, అలాంటి ఉత్కృష్ట హరి పుణ్యక్షేత్రాలలో ఒకటి పూరి. శ్రీచైతన్యులు ఈ పుణ్యక్షేత్ర సంసేవనంలోనే మునిగి తేలుతూ చివరకు సద్గతి పొందారు. పూరీ జగన్నాథస్వామి పేరు కాని, ఏటేటా జరిగే జగన్నాథ రథయాత్ర ప్రాచుర్యం కాని తెలియని భారతీయులు ఎవరూ ఉండరు. అయితే ఈ పూరీక్షేత్ర మహత్యం, అక్కడి అనేక ధార్మిక అంశాలు లోతుగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తాయి. అటు ధార్మికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ప్రాచీన భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ పుణ్యస్థలానికి ఎన్నో పేర్లున్నాయి. ఉచ్ఛిష్ట క్షేత్రమని, పురుషోత్తమ క్షేత్రమని, శంఖక్షేత్రమని, శ్రీక్షేత్రమని, ఇలా ఎన్నో పేర్లున్నాయి. ఇలా రకరకాల పేర్లున్న ఈ క్షేత్రాన్ని నావికులు శ్వేతశిఖర దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తిని జగత్తు మొత్తానికి నాథుడి అంటే జగన్నాథుడిగా శ్రీకృష్ణుని రూపంలో కొలుస్తారు. ప్రతి ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు, యాత్రికులు వస్తూ ఉంటారు.

అన్నగారైన బలభద్రుడితోనూ చెల్లెలు సుభద్రతోనూ కలిసి ఉన్న జగన్నాథస్వామి విమానమందిరంలో దర్శనమిస్తాడు. సుమారు 1.5 గజాల ఎత్తు, 5 గజాల పొడవు ఉన్న రత్నవేదిక మీద జగన్నాథుని మూర్తి ఉంటుంది. రత్నవేదిక మీదే ఉత్తరంగా సుదర్శన చక్రం కనిపిస్తుంది. దానికి దక్షిణంగా జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రులు దర్శనమిస్తారు. బలభద్రుని మూర్తి శ్వేతవర్ణంలో ఉంటుంది. సుభద్రామూర్తి పసుపు రంగులో, జగన్నాథుని మూర్తి నీలవర్ణంలో ఉంటాయి. ఈ దేవతామూర్తులన్నీ దేవదారు చెట్ల కొయ్యతో చేసినవే. నడుం వరకు తీరీ తీరని అంగాలు ఉండేటట్టుగా చెక్కబడ్డ ఈ మూర్తులకు ఆయా నిర్ణీత రంగులు పూసి రంగులతోనే కళ్ళు ముక్కు ఏర్పరుస్తారు. బలభద్రుడు, జగన్నాథస్వామి, మధ్య సుభద్రామూర్తి ఉంటుంది. జగన్నాథస్వామికి కుడిపక్కన దారువుతోనే ముసలాకారంగా ఓ రూపాన్ని ఏర్పరిచి దానికి సుదర్శనమనే పేరు పెట్టారు. ఈ మూర్తులన్నీ గర్భగృహంలో ఉండేటప్పుడు పీఠం మీద మెత్తని తలగడలు వేసి వస్త్రాలంకారం చేసి ఉంచుతారు కనుక ఈ దేవతామూర్తులకు కాళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మూడు మూర్తులకు శిరస్సులో ఒక్కొక్క వజ్రం ఉంటుంది. రత్నమయమైన శిరోభూషణాలను మూడు మూర్తులకు అలంకరిస్తారు.

ఊరిలో జరిగే ఉత్సవాల సంగతికొస్తే రథయాత్ర, చందనయాత్ర, స్నానయాత్ర ఇలా ప్రతి ఏటా ప్రధానంగా 24 ఉత్సవాలు జరుగుతాయి. వాటన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది, దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకట్టుకునేది రథయాత్ర. ఏటా ఈ ఉత్సవం సాధారణంగా జూన్ జూలై నెలల్లో వస్తుంది. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను 3 పెద్ద పెద్ద రథాలపై ఉంచి వేల మంది ఆ రథాలను లాగుతూ స్వామిని గుండీచా మందిరానికి చేరుస్తారు. ఈ రథయాత్ర ఆషాఢశుద్ధ పాడ్యం నాడు ఇది జరుగుతుంది. ఏ ఏడాది నిర్మించే కొత్త రథాలను 3 తీసుకొచ్చి సింహద్వారం దగ్గర పెడతారు. నిజానికి ఇలా 3 కొత్త రథాలను నిర్మించే పని అంతకుముందు కొన్ని నెలల క్రితమే మొదలైపోతుంది. పెద్ద పెద్దవైన ఈ 3 రథాలు సుమారు 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ 3 రథాలలోకి జగన్నాథుని రథం అతి పెద్దది. మిగిలిన 2 రథాలు కాస్త చిన్నవి. జగన్నాథస్వామి రథాన్ని గరుడధ్వజమని, బలభద్రుని రథాన్ని తాళధ్వజమని, సుభద్ర రథాన్ని పద్మధ్వజమని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేయటానికి దాదాపు 6 నెలల కాలం పడుతుంది. ఆషాఢశుద్ధ విదేనాడు దేవతామూర్తులను సింహద్వారం గుండా రథాల దగ్గరకు తీసుకువస్తారు. జ్యేష్ఠాభిషేకం దినంలాగానే ఆ రోజును కూడా తెర వెనుక ఉండే దేవతామూర్తులను శబరవంశీయులే తీసుకువస్తారు. దేవతామూర్తుల హస్తాలకు, నడుముకు మెత్తలు పెట్టి తాళ్లతో భద్రంగా కట్టి మూర్తుల చేతి కింద నడుము దగ్గర గుంపుగా తాము నిలిచి పట్టుకుని బ్రహ్మతాళాలు, మృదంగ వాద్యాలు మోగుతుండగా గజగమనంలా ఎంతో ఠీవిగా, హుందాగా, లాఘవంతో ఆ దేవతామూర్తులను నడిపించి తీసుకువస్తారు. పూరీ మహారాజు ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా విచ్చేస్తారు. జగన్నాథమూర్తిని రథంలోనే ఉంచగానే పూరీ మహారాజు ఆ స్వామికి దాసానుదాసుడిగా ప్రతీ రథాన్ని శుభ్రం చేస్తాడు. పవిత్రమైన పన్నీరు చల్లుతారు. భగవంతుడి ముందు రాజు, పేద అందరూ సమానులేనని తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ తర్వాత కొయ్యతో చేసిన సారథి విగ్రహాలను ప్రతి రథం మీద ఉంచుతారు. మంగళవాద్య ఘోషతో జయ జయ ధ్వానాలు, ఆనంద నాట్య కోలాహలం మధ్య రథయాత్ర మొదలవుతుంది. ఏటేటా జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనటానికి వచ్చే లక్షలాది యాత్రికులు ఈ రథాలను లాగుతారు. అది ఒక పుణ్యప్రదమైన కార్యమని భావిస్తారు. అందరూ కలిసి రథాలను లాగుతూ గుండీచా ఘర్ లేదా గుండీచా మందిర్ ముంగిటకు చేరుస్తారు. గుండీచా ఘర్ అంటే స్వామివారి ఉద్యాన గృహం అన్నమాట. పూరీ నుండి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో జనకపురంలో ఉంది. విశాలమైన రహదారి గుండా రథయాత్ర చేస్తూ దేవతామూర్తులను గుండీచాఘర్ దగ్గరకు చేర్చటానికి దాదాపు 1 రోజు పడుతుంది. రథంలో వచ్చిన జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల సమేతుడై ఈ గుండీచాఘర్లోని ఆలయంలో వారం రోజుల పాటు కొలువుంటాడు. దశమి వరకు జగన్నాథస్వామి ఇక్కడే ఉంటాడు. ఆషాఢశుద్ధ దశమి సాయంత్రానికి రథాలు మళ్లీ ప్రధాన దేవాలయం సింహద్వారానికి చేరుతాయి. ఏకాదశి నాడు కూడా దేవతామూర్తులను రథం మీదనే ఉంచుతారు. ద్వాదశి నాడు ఆ దేవతా విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి తీసుకెళ్లి పెడతారు. ఈ ఉత్సవం వారం రోజుల పాటు సాగి దేవతామూర్తుల తిరుగు ప్రయాణం పునరాగమనంతో ముగిసే వరకు పూరీపట్నంలోని ఇతర కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించిపోతాయంటే అతిశయోక్తి కాదు. అశేష జనవాళి ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ ఇది.

0: ఇంతవరకు పూరి జగన్నాథుని రథయాత్ర ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ కె విజయ.
1: PM जय अब गरीबों की जय बन गई है.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: Rainbow 101.9.
1: వింటున్న ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 3:21:42 అయింది. సో డబుల్ కమిటాలో ఉన్నాం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం. ఆర్జే వెంకితో మీరున్నారు. రైట్, ఈ వారం థియేటర్లోకి రాబోతున్నటువంటి సినిమాల అంశాల గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను. సో మరి ఈ వారం థియేటర్లోకి రాబోతున్న సినిమాల్లో బాగా ఆసక్తిని రేకిస్తున్నటువంటి సినిమా అయితే జీడిఎన్. రైట్, సో మరి మాధవన్ ఇంకా ప్రియమణి వంటి ప్రతిభావంతులైనటువంటి నటులు కలిసి నటించడం ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్తున్నారు. ట్రైలర్ చూసిన వారంతా కూడా కథలో ఏదో కొత్తదనం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారట. ఇక ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, బలమైనటువంటి పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయట. మరి ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై మంచి డిస్కషన్ అయితే జరుగుతోంది. సో జూలై 17 మరి ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, కంటెంట్ లవర్స్ ఈ మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఫ్రెండ్స్, ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్లో జీడిఎన్ ఉందా? చూసి మీ అభిప్రాయాలు అయితే చెప్పడం మాత్రం మర్చిపోదు. సో చూద్దాం జీడిఎన్ ఎలా అలరిస్తుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయం గురించి కొద్దిగా మనం వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై స్టూడియో క్లబ్ సమయం 3:34 దాటి 47 సెకండ్లు అయింది. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం. రైట్, మరి ఈ వీక్ వస్తున్నటువంటి సినిమాల్లో కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వాళ్ళ కోసం వస్తున్నటువంటి సినిమా ఒక కోర్టు కేసు. టైటిల్ చూస్తుంటే అయితే న్యాయం, చట్టం, భావోద్వేగాల మధ్య జరిగేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కథలా అనిపిస్తుంది కదా. సో మరి కోర్టు నేపథ్యంలో సాగేటువంటి సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తూనే ఉంటాయి. మరి ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది, ఈ సినిమా ఏంటి అనేటువంటి దాని కోసం కొద్దిగా మనం వెయిట్ చేయాల్సిందే. మరి మూవీలో కూడా కొన్ని సమకాలీన అంశాలను ప్రస్తావించినట్లుగా అయితే సమాచారం వస్తోంది. సో ట్రైలర్లో కనిపించినటువంటి సీరియస్ టోన్ ప్రేక్షకుల్లో చాలా ఇంట్రెస్ట్ను పెంచింది. జూలై 17 రిలీజ్ కానున్నటువంటి ఈ సినిమా కంటెంట్ బలంగా ఉంటుందనే అంచనాలు అయితే వస్తున్నాయి. సో యాక్షన్ కంటే స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. సో వీకెండ్లో థియేటర్కు వెళ్ళేటువంటి ముందు ఈ సినిమాను కూడా పరిశీలించండి. మరి కోర్టులో ఎవరి వాదన గెలుస్తుందో తెలుసుకోవాలంటే సినిమా మాత్రం మనం తప్పక చూడాల్సిందే. ఒక కోర్టు కేసు అనేటువంటి టైటిల్తో వస్తున్నటువంటి మూవీ. సో చూద్దాం ఎలా ఉండిపోతుంది, ఏంటి అనేటువంటి దానికి మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: Bonalbo, Bonalbo, Bonalbo,
1: Bonalbo. రాహుల్ సిబ్లిగన్స్, మోహన్ బోగర పాడినటువంటి సుపరి ట్రాక్ విన్నారు. బోనాలు ఈ స్మార్ట్ శంకర్ మూవీలోంచి ఇందాక ఆ పాట విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా వింటున్నారు ఆర్జే వెంకీతో. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనం ఉన్నాం. రైట్, మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓ సుకుమారి. ఈ టైటిల్ వినగానే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుర్తుకొస్తుంది కదా. ఇక టీజర్ ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అయితే సినిమా గురించి మంచి ఇంట్రెస్టింగ్ అయితే పెరిగింది. సో మ్యూజిక్, కామెడీ, భావోద్వేగాలు కలిసినటువంటి స్టోరీగా సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి ఇది కూడా జూలై 17 రిలీజ్కి సిద్ధమైనటువంటి ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకర్షించేటువంటి అవకాశం అయితే ఉందట. సో వీకెండ్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడదగినటువంటి సినిమాల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఇక కొత్త కథలు, కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చేటువంటి సినిమాలకి ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సో మరి ఓ సుకుమారి కూడా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో త్వరలో తెలుస్తుంది. సో అప్పటి వరకు మూవీ టీమ్కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో చూద్దాం మరి రేపు ఇలా ఉండబోతుంది ఏంటి, మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయం గురించి కొంచెం వెయిట్ చేయాల్సిందే మూవీ చూసేంతవరకు. ఇప్పుడు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 23680555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: స్టూడియో కక్కు సమయం 4 గంటలైంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఎల్నినో వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన రాష్ట తొలి శాస్త్రీయ కాంటిజెన్సీ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్లు అధికారుల కోసం ఈ కార్యాచరణను సిద్ధం చేశారు. అడవులతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, అడవులను కాపాడుకుంటూ సహజ సిద్ధమైన ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. తాడవాయి మండలం గోనెపల్లిలో కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి మహిళా సంఘాలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రసెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలను కల్పించడం తదితర అంశాలపై తాము చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. మంత్రి శ్రీధర్బాబు పూజలు నిర్వహించి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా జగన్నాథుడి రథయాత్ర సాగుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిష్టాత్మక భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు కోరినట్లుగా తెలిపారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లోనే ఎయిర్పోర్టు నుంచి విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బీటా వెబ్సైట్ను ప్రారంభించింది. హైదరాబాద్ సైదాబాద్లోని ఒక పాఠశాల హోంవర్క్ ఇచ్చిన ఘటనపై చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు ఉపాధ్యాయురాలని యాజమాన్యం శాశ్వతంగా తొలగించిందని, తల్లిదండ్రులు సంతృప్తి చెందడంతో ఎలాంటి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమున ప్రకారం 5:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఇంతవరకు సందేశ్ టు సోల్జర్స్ విన్నారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 5 గంటలైంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ పర్యటనలో భాగంగా 25,000 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1570 కోట్లతో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామసాగర్ ప్రాజెక్టు పనులను మంత్రులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హయాంలో బడ్జెట్ పెంచి రీడిజైన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని, ప్రజాప్రభుత్వంలో ఒక పైసా వృధా కాకుండా ప్రాజెక్టును తరువాతగతన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎలనీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కాంటిజెన్సీ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో విడుదల చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు అధికారుల కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉడాన్ 2.0 పథకం కింద వర్క్షాప్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 5:04 దాటి 48 సెకండ్లు అయింది. మరి మనం ఉన్నాం తాజా ట్యూన్స్ లో. తాజా ట్యూన్స్ లో ముందుగా వినండి విశాల్ మిశ్రా అండ్ తమన్ ఎస్ శృతి రంజని పాడినటువంటి ద రాజా సాబ్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీ ఇద్దరి కోసం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: FM Rainbow 101.9.
1: సూపర్ సాంగ్ అయితే ఇందాక విన్నారు కదా, ఫంకీ మూవీలోంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ ట్రాక్ విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇప్పుడు వినండి రాము రాథోడ్ అండ్ అదితి భరద్వాజు పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ బ్యాండ్ మేళం. తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 పై.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. వింటున్న

ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇందాక పెద్ద మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. ఇప్పుడు వినండి సాయి అభ్యంకర్ అండ్ దీప్తి సురేష్ పాడినటువంటి సూపర్ సాంగ్ డ్యూడ్ మూవీలోంచి. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో మరి ఈ పాటకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో మరి సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించారు. స్టే ట్యూన్డ్.

0: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368-0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు ఇందాక. ప్రేమ సినిమాలోంచి ఇందాక ఆ పాట విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు, ఆర్జే వెంకీతో మీరున్నారు. ఇప్పుడు వినండి కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడినటువంటి సూపర్ సాంగ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోంచి ఈ సూపర్ పాట.

0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: స్టూడియో క్లాక్ల సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం కార్యక్రమంలో చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. చెక్ బౌన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండెం రామిరెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దండెం రామిరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: నిత్య జీవితంలో జరిగే ఎన్నో పనులకి అటు మిత్రుల మధ్య కానీ వ్యాపార రీత్యా కానీ చెక్కులు ఇవ్వడం అనేది పరిపాటి.
1: అవునండి.
0: ఎవరైనా ఒకరికి చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కు తీసుకున్న వ్యక్తి వేసిన చెక్కు బౌన్స్ అయినట్లయితే ఎంత కాలానికి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి?
1: చాలా మంచి ప్రశ్న అండి. దాదాపుగా చాలా కేసులు వీగిపోయేటువంటి కారణం అది. అంటే చెక్కు మీద డేటు రాసి ఉంటే మాత్రము, తేదీ రాసి ఉంటే మాత్రము, ఇప్పుడు బ్యాంకు ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా 90 రోజులు మాత్రమే ఆ యొక్క చెక్కు వ్యవధి ఉంటుంది. కాబట్టి ఆ లోపల తన యొక్క చెక్కును ప్రజెంట్ చేసుకున్నట్టయితే తన బ్యాంకులో తనకు చెక్కు రిటర్న్ ఒక మెమో ఇస్తారు, బ్యాంకు వాళ్ళు ఒక పత్రం ఇస్తారు, ఈ కారణం వల్ల రిటర్న్ అయింది, ఫలానా తేదీన రిటర్న్ అయింది అకౌంట్లో అని చెప్పి అన్నప్పుడు ఆ రోజు నుంచి గతంలో 15 రోజులు ఉండింది ఈ యొక్క వ్యవధి, ఇప్పుడు 30 రోజులు చేశారు. 2005 నుంచి 30 రోజులు దీని యొక్క పరిమితి పెంచారు. కాబట్టి 30 రోజుల లోపల వ్రాతపూర్వకమైన నోటీస్ ఇవ్వాలండి. ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆ నోటీసు ముట్టిన తర్వాత అతనికి 15 రోజులు మళ్ళీ అందులో గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ముట్టిన రోజు నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలి తను డబ్బులు చెల్లించడానికి. ఒకవేళ చెల్లించినట్టయితే 16వ రోజు నుండి కోర్టుకు కేసుకు వేసుకునేటువంటి యొక్క అధికారం ఉంటుంది. ఆ రోజు నుంచి మళ్ళీ కూడా 1 నెల రోజుల లోపలనే ఇతను కోర్టులో కేసు వేయాలండి. ఒకవేళ అలా వేయనప్పుడు ఈ మధ్య ఒక 142(2) అని చెప్పని ఇంకొక సెక్షన్ను కూడా జత చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి కరోనా సీజన్ మనం చూసాము, కరోనా సీజన్లో చాలామంది కోర్టులకు పోలేని పరిస్థితులు, ఆరోగ్య కారణాలు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఏ కారణంతో కాలపరిమితి దాటిందో చెప్తూ ఒక పిటిషన్ వేస్తే కూడా కోర్టు వారు కొంచెం డిలేని కూడా క్షమించి అలాంటి వాటిని కూడా నెంబర్ చేసేటువంటి అవకాశం ఉందండి.
0: ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల మనము వేయడంలో లేట్ అయితే కనుక ఆ సహేతుకమైన కారణాన్ని కోర్టు ముందు పొందుపరిచి ఆ డిలేని కూడా కండోన్ చేసే అవకాశం
1: చేసి ఉంటుందండి. సాధారణంగా కోర్టు వారు నమ్మదగినటువంటి కారణం ఉన్నట్టయితే, అందులో ఒక బలమైన కారణంగా కనిపిస్తే ఖచ్చితంగా కోర్టు వారు ఎదుటి పక్షానికి నోటీస్ ఇవ్వకుండానే కేసును నెంబర్ చేయొచ్చు. చాలా డిలే అయినప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో అక్కి ముద్దాయి పార్టీకి ముందుగానే నోటీస్ ఇచ్చి ఈ విషయంలో ఈ డిలే పిటిషన్ మీద మీరు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అని కూడా నోటీస్ ఇస్తారని, అది సాధారణంగా 15 రోజులు అయితే అలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా నెంబర్ చేయొచ్చు, కేసును ముందుకు నడిపించవచ్చు అని చెప్పని యొక్క సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అమల్లో ఉందండి. ఇప్పుడు
0: నోటీస్ అందినట్టుగా ప్రూఫ్ ఎలా చూపించాలి?
1: నోటీసు మనం పంపించినటువంటి రాతపూర్వకమైన నోటీసు సాధారణంగా లాయర్ గారి ద్వారా కానివ్వండి, లేదంటే తన స్వయంగా కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి. ఏదైనా రాతపూర్వకమైన నోటీసు పంపిన తర్వాత మనకది అతని అవతల వ్యక్తికి చేరిందా లేదా ఎన్నడు చేరింది అనేది సాధారణంగా కేసు వేసినప్పుడు కోర్టు వారు చూసేటువంటి ఒక ముఖ్యమైన విషయం అది. అయితే మనకు పోస్టల్లో ద్వారా పంపించినప్పుడు సాధారణంగా ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ పత్రం అనేది ఒకటి వాపసు వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవి దారిలోనే పోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా

0: ఈ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ అనేటువంటి సిస్టమ్ అనేది ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ అని, స్పీడ్ పోస్ట్ ట్రాక్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది మనకు, ఆ కన్సైన్మెంట్ నెంబర్ దాన్ని, ఆ కన్సైన్మెంట్ నెంబర్ మనం ట్రాక్ చేసుకొని పంపిన వాళ్ళము, ఎన్నడూ ముట్టింది అతనికి అనేది అక్కడ ఒక ప్రూఫ్ వస్తుంది. ఆ ప్రూఫ్నే తీసుకొని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ కింద దాన్ని మనము ఆ డేట్ని మెన్షన్ చేస్తూ ఫలానా తేదీన అతనికి ముట్టింది, నాకు డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు నుంచి అని చెప్తూ ఆ ఆధారాన్ని కోర్టుకు వేయవలసి ఉంటుందండి.
1: ఈ కేసు వేసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందండి?
0: కేసు వేసిన తర్వాత అండి, కోర్టు వారు తన యొక్క ప్రమాణాన్ని తీసుకుని నెంబర్ ఇస్తారు, దానికి కేసుకు నెంబర్ ఇచ్చేసేసి ఒక సాధారణంగా అవతలి వ్యక్తి ఉండేటువంటి యొక్క అడ్రస్ని చూసుకుని అతని అవతల వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది. కోర్టు వారి నుంచి చెక్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకు హాజరేసిన తర్వాత 2 వాయిదాల వరకు తను ఎలాంటి జరిమానా లేకుండా కేసును కోర్టు నుంచి అన్ని పత్రాలు తీసుకున్న తర్వాత 2 వాయిదాలు తనకు అవకాశం ఇస్తున్నారు. ఏది, ఒకవేళ అవతల వ్యక్తితో నేను రాజీ పడతాను, దయచేసి మీరు ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కేసును మూసేయండి అని చెప్పని అనడానికి ఎలాంటి జరిమానా లేకుండా 2 వాయిదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 6 నెలల వ్యవధిలోనే దాదాపుగా కేసు అయిపోవాలి, కేసును పూర్తి చేయాలి ట్రయల్ కోర్ట్ అని సుప్రీంకోర్టు వారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల, కోర్టుల్లో పనిభారం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు ఇంకా కొద్దిగా దూరంగా కూడా పోతాయండి.
1: కేసు వేసిన వాళ్ళు ఏ ఏ సాక్ష్యాలని కోర్టు ముందు పొందుపరచాల్సి వస్తుందండి?
0: ముందుగా అండి, తను కేసు వేసిన వ్యక్తి తనే మొదటి సాక్షిగా కోర్టు ముందుకు వస్తాడు. తను ఏదైతే తన యొక్క కేసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ వ్రాతపూర్వకంగా, కంప్లైంట్ వేసినటువంటి వ్యక్తికి మాత్రం వ్రాతపూర్వకంగా తన సాక్ష్యాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఒకవేళ ఈ ప్రామిసర్ నోట్లు ఇలాంటివి ఉన్నప్పుడు అందులో సాక్షులు ఉంటే వాళ్ళని కూడా సాక్షులను పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కేసుకు బలం చేకూరుతుందండి. అరుదు అయిన కేసుల్లో బ్యాంక్ ఆఫీసర్స్ని పిలిచి ఫలానా కారణంగా చెక్ ఫెయిల్ అయింది, ఆ రోజు బ్యాలెన్స్ లేదు కాబట్టి మేము తిరిగి పంపడమైంది, ఇలాంటి విషయాలను రుజువు చేయాల్సి వస్తే మాత్రము ఆ యొక్క బ్యాంక్ ఆఫీసర్లను కూడా పిలువచ్చండి.
1: అడ్వకేట్ రామరెడ్డి గారు, ముఖ్యంగా చెక్ మీద ఉండే ఆ సంతకము, ఆ చెక్ లీఫ్లెట్ ఏదైతే వాడతారో అది ప్రామాణికంగా చూస్తారు కదా, ఈ సంతకం నాది కాదు, వేరే వాళ్ళే ఇలా చేసి ఆ కక్ష ఎవరైతే కేసు వేశారో వాళ్ళే నా సంతకం పెట్టి ఇలా తీసుకున్నారు అని చెప్పినట్లయితే దాని పట్ల ఏ చర్యలు ఉంటాయండి?
0: చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు తన అవసరానికి డబ్బులు తీసుకున్నా, అవసరానికి అరువుగా వస్తువులు తీసుకున్నా, కొనుగోలు చేసినప్పుడు కూడా చెక్ ఇచ్చినప్పుడు అది ఒక నమ్మకం కోసం ఇచ్చేయడానికే ఈ యొక్క చెక్ అనేది ఉంది. ఆ చెక్కుని తను డబ్బులు ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ చెక్ సంతకం నాది కాదని మామూలుగా ఒక సాధారణమైన సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలా తను ఆ ప్లీ తీసుకున్నందుకు తను అది రుజువు చేయాలి, తన యొక్క ప్రామాణికమైన సంతకాలను కోర్టు వారికి వేసి ఈ యొక్క అవసరమైనటువంటి తను ఖచ్చితంగా సంతకం తనది కాదు, ఇందులో ఎక్కడో ఒక పొరపాటు జరిగింది అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులను రుజువు చేయడానికి తను కోర్టు వారిని సాక్ష్యాధారాల చట్టాన్ని ప్రకారంగా సెక్షన్ 45, 73 సెక్షన్ల ప్రకారంగా ఒక పిటిషన్ దాఖలు చేసుకుని ఒకవేళ తను అంత గట్టిగా తను వాదించినప్పుడైతే పంపాలి. లేదంటే ఊరికనే నేను చేయలేదు నా సంతకం కాదు అన్న, కోర్టులు ఎలా తీసుకుంటాయంటే ఒకసారి నీ చెక్కు నీ చేయి దాటి అతని అవతల వ్యక్తి చేతికి ఎందుకు పోయింది, పోయింది ఆ చెక్కును తరిగి నువ్వు తెప్పించుకోలేదు కేసు వేసేంత వరకు అని అంటే, ఈ చెక్కు నీది అతని చేతికి పోయిందంటే నీవే ఇచ్చినట్టుగా భావించాలి అని 100 తీర్పులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఇలాగే ఎగగొట్టడానికి చేసేటువంటి భావం కింద తీసుకుంటున్నారు. ఒకవేళ కాదు నిజంగా నీవు దాన్ని రుజువు చేస్తానంటే సాక్ష్యాధారాల చట్టం ప్రకారంగా దానికి ఒక దరఖాస్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కోర్టు వారు నీ యొక్క విజ్ఞప్తిని స్వీకరించి పంపిస్తే అక్కడ వచ్చేటువంటి యొక్క తీర్పును బట్టి, తీర్మానాన్ని బట్టి కేసు నడుస్తుందండి. కానీ సంతకం నాది కాదన్నంత మాత్రం క్లోజ్ చేయడానికి వీల్లేదు.
1: బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళపైనే
0: అంతే అండి. అంతే అండి.
1: అడ్వకేట్ గారు, మనం గమనిస్తుంటాము చిన్న చిన్న చేబదులు తీసుకుంటుంటారు, అంటే వాటికి
0: నోటి మాట
1: ద్వారా 5,000, 10,000, 20,000 వాళ్ళ తాహతను బట్టి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే సన్నిహిత్యాన్ని బట్టి తీసుకుంటుంటారు. అది కొంతకాలం అయిన తర్వాత ఇంతింతే వడ్డింతే అన్నట్టు పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు ఈ అన్ని అమౌంట్లని కూడగలిపి ఒక ప్రామిసరీ నోటు, ఒక చెక్కు తీసుకుంటే ఇంత అమౌంట్ ఇచ్చినట్టుగా మీకు ప్రూఫ్ అయ్యి దాఖలా కానీ ఏదైనా ఉందా అంటే చెప్పడానికి వీలు పడదు కదండి, దాన్ని ఎలా చేస్తారు?
0: అలా ఏం లేదండి. చాలాసార్లు అంటే సాధారణంగా ఒక వ్యక్తి అలవాటుగా, అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే అవతలి వ్యక్తికి ఎన్నిసార్లైనా కానీ అప్పుగా ఇచ్చేటువంటి ఒక అధికారం కానీ లేకపోతే ఒక వీలు కానీ ఉంటుంది చట్టంలో. అంటే ఎవరైనా చేయబదులుగా వరుసగా అంటే అలవాటు

0: మాటి మాటికి అప్పులు ఇతను ఇవ్వడము అతను తీసుకోవడము అని చెప్పని చెప్పినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇతను అలవాటుగా అప్పులు ఇచ్చాడంటే ఇతని యొక్క మనీ లెండింగ్ వ్యవహారం చేస్తున్నాడు. అంటే బయట మార్కెట్లో ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయో, మనీ లెండర్స్, పాన్ బోకర్స్ అని ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు తప్ప మిగతా ప్రైవేట్ వ్యక్తులు అలవాటుగా రోజుల తరబడి లేకపోతే ఎన్నో వ్యవహారాలు చాలా అప్పులు ఇచ్చామని చెప్పి అని చెప్పి ఒకటే కేసు వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కొంటాడండి, చెక్కి తీసుకున్న వ్యక్తి. ఎందుకంటే అతనికి వడ్డీ వ్యాపారం చేసే అలవాటు ఉంది అని అన్నప్పుడు చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసిన దానికి చెక్కు అనేది చెల్లదండి. ఇతనికి లైసెన్స్ ఉంటే తప్ప, స్థానిక తహసీల్దార్ గారి దగ్గర నుంచి మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారంగా ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నిసార్లైనా అప్పులు ఇవ్వచ్చు, ఎన్ని అప్పులకు కలిసి ఒక చెక్కు కూడా తీసుకోవచ్చు. కానీ మన మార్కెట్లో సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అడిగాడు కదా అని చెప్పని ఇస్తూ పోయి చివరికి ఇవన్నిటికి కలిసి ఒకటే చెక్కు తీసుకున్నంటే చాలా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఇతను వడ్డీ కోసం ఇచ్చాడు అంటాడు కాబట్టి అది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా భావించి చాలా సందర్భాల్లో ఈ యొక్క చెక్కు కేసులు వీగిపోయే అవకాశం ఉంటుంది.
1: ఈ చెక్ బౌన్స్ కేసు ఒకవైపు, ఆ ప్రామిసరీ నోటుని ఆధారం చేసుకొని సివిల్ కోర్టులో రికవరీ కోసం ఒక కేసు వేస్తుంటారు.
0: అవునండి,
1: ఈ రెండు ప్యారలల్గా నడవడానికి అవకాశం ఉందా?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ యొక్క ఒక చెక్కు నాకు చెల్లుబాటు కాలేదు అని అంటే అందులో నుంచి నాకు రావాల్సిన డబ్బులు దాని కారణంగా రాలేదని కేసు వేసిన వ్యక్తి, చెక్కు కేసు కేవలము శిక్ష మాత్రమే చూపిస్తోంది. రెండు ఇంతలుగా జరిమానా వేయొచ్చు, లేదంటే కేవలం జైలు శిక్ష వేయొచ్చు, రెండుగా వేయొచ్చు. ఇవన్నీ నిర్ధారణ అయ్యడానికి నాకు డబ్బులు, నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకున్న వ్యక్తి ఏతున్నాడో, సపరేట్గా సివిల్ కేసు ముందుగా కూడా వేసుకోవచ్చండి, చెక్కు మీద, ప్రామిసరీ నోటు మీద, లేదంటే ఇందులో కూడా ఇదే వేస్తున్నాక కూడా ఇదే పత్రాలను ఆధారం చేసుకొని వేయొచ్చండి. కానీ సివిల్ కేసు మాత్రము ఈ యొక్క వ్యవహారం నుంచి నోటీసు ముట్టిన నుంచి 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా సివిల్ కేసు దాఖలు చేయాలండి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది సివిల్ కేసు అనేది చెల్లుబాటు కాదు, దానికి ఒక కాలపరిమితి ఉంది. 2 కేసులు ఒకేసారి వేయొచ్చండి. ఒకవేళ సివిల్ కేసు ముందుగా తీర్మానమై ఇతనికి డబ్బులు వడ్డీతో కానీ లేదంటే అక్కడ సివిల్ కోర్టు వారు ఇచ్చే తీర్పును ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చేసినప్పుడు, ఇంకా ఈ యొక్క చెక్కు కేసుల్లో ఒకవేళ ఇతనికి కాంపెన్సేషన్ కింద చెక్కును రెండింతలుగా జరిమానా వేసే అధికారం ఉంది కదా, అది మినహాయింపడం జరుగుతుందండి. శిక్ష కూడా వేయచ్చు, క్రిమినల్ కేసులో రుజువు అయితే శిక్ష అదనంగా ఉంటుంది.
1: క్రిమినల్ కేసులో ఉండే ఈ చెక్ బౌన్స్, చెక్ ఫెయిల్ అయిన కేసు కనుక నిరూపణ అయితే అటువైపుగా నడుస్తున్న ప్రామిసరీ నోట్ సివిల్ దావా పైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది?
0: క్రిమినల్ కేసులో ఇతను కాంప్లైనెంట్ అంటే కేసు వేసిన వ్యక్తి గెలిచి ఆ ఎదుటి వ్యక్తికి శిక్ష పడడము లేదంటే కాంపెన్సేషన్ రూపంగా జరిగింది అన్నప్పుడు, అక్కడ కూడా సివిల్ కేసులో కూడా కేవలం అక్కడ వడ్డీ వ్యవహారాలు లేదంటే కోర్టు ఖర్చులు ఇలాంటివి ఉంటే మాత్రమే అక్కడ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును అక్కడ తీసుకెళ్ళి ఆ యొక్క ముద్దాయి అక్కడనే నాకు రెండింతలుగాను నాకు ఆర్డర్ అయింది, నేను పే చేశాను అని అన్నాడంటే ఈ ఆ యొక్క అక్కడ తీర్పులో ఆ అమౌంట్ని అక్కడ కూడా మైనస్ చేస్తారండి. కాకపోతే కోర్టు ఖర్చులు, వడ్డీ అవన్నీ ఇవన్నీ ఉంటే ఆ కేసు వేసినప్పటి నుండి ఈ కాంప్లైనెంట్కు సివిల్ దావా వేసిన వ్యక్తికి రావాల్సినవి వాటికి సపరేట్గా అందులో ఫ్రాక్షన్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. క్రిమినల్ కేసులో శిక్ష పడ్డంత మాత్రాన సివిల్ కేసు ఇమీడియట్గా ఏకపక్షంగా క్లోజ్ చేయాలనేటువంటి చట్టం లేదు.
1: అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము కొందరు అదే పనిగా అప్పులు చేయడము, అందరికీ చెక్కులు ఇవ్వడము చూస్తుంటాము. అలాంటి సందర్భాల్లో 2-3 కేసుల్లో వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ అయిన తర్వాత ఆ సాక్ష్యాన్ని తర్వాత చెక్కులు వేసిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని ప్రూవ్ చేయడానికి వాడుకోవచ్చా?
0: లేదండి, ఇద్దరి మధ్యలో జరిగిందైనా కానీ ఈ యొక్క ప్రస్తావన, ఈ కేసు ప్రస్తావన వేరే కేసుల్లో తను కంప్లైంట్ వేసినప్పుడు కానీ చెప్పి ఉంటే, ఆ యొక్క విషయం ప్రస్తావించున్నప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు, వాదించేటప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అతను 4 కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి, ఆ కేసులలో అతను ముద్దాయిగా తీర్మానించబడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా అతను తప్పు చేసినట్టుగా భావించండి అని యొక్క కోర్టు వారిని నమ్మించడం వృధా. కోర్టు వారు కూడా అలా తీసుకున్నాడు, ఏ కేసుకు ఆ కేసు దాని పరిస్థితులు, ఆ యొక్క సందర్భం, ఆ సాక్ష్యాలను బట్టి మాత్రమే ఆ కేసు పోతుంది. కానీ ఒక కేసులో ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఇంకో కేసుల్లో ఇరుపక్షాలు సేమ్ పార్టీస్ అయినా వేరే వ్యక్తులైనా కానీ అలాంటి సాక్ష్యాలని కేసు వరకే ఇంతవరకే అది రుజువు అయినట్టుగా కానీ ఇంకో కేసుకు దీని ఏ ప్రభావం ఉండదు, దాన్ని వాడడం కూడా నిరుపయోగమే.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ దండేన్ రామరెడ్డి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:01 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఫోమో, అందరూ ఏదో సాధిస్తున్నారు, నేను మాత్రం వెనకబడిపోయాను. ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా వచ్చినట్లయితే ఇవాల్టి జెన్ జీ యువ ప్రోగ్రామ్ మీకోసమే. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:25 అయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇందాకే చెప్పాను కదా, ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అసలు మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా స్క్రోల్ చేస్తున్నామా? జస్ట్ ఒక్కసారి ఆలోచిద్దాం. సింపుల్గా చెప్పాలి అనంటే అందరూ ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం మిస్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ మనలో ఎంతమందికి ఉంటూ ఉంటుంది? అంటే పొద్దున్న నిద్ర లేవగానే అలా ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు గాలికి నడిచి ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి అని ఆలోచించుకునే లైఫ్ స్టైల్ నుంచి నిద్ర లేచిన వెంటనే నోటిఫికేషన్స్, వాట్సాప్, స్టేటస్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అనే వరల్డ్లోకి మనం వెళ్ళిపోయాం. సో ఎవ్రీడే వీఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఏది జరుగుతోంది, ఎవరేం చేస్తున్నారు, న్యూ కార్, న్యూ ట్రిప్, ఎంజాయ్మెంట్, ఇలా కంటిన్యూస్గా మనం ఏదో ఒకటి చూస్తూ ఉంటాం పొద్దున్న నిద్ర లేవగానే. దీనివల్ల మనకి తెలియకుండానే మన బ్రెయిన్కి మనము మెసేజ్ పాస్ చేస్తున్నామని నిపుణులు చెప్తున్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇలా కంటిన్యూస్ ఫీడ్స్ మన బ్రెయిన్కి ఇస్తూ ఉండడం వల్ల మన బ్రెయిన్లో ఒక క్వశ్చన్ ఏర్పడుతుందట. అదేంటి అంటే, నేను ఏదన్నా మిస్ అవుతున్నానా, నేనెక్కడన్నా వెనకబడిపోయానా అనే ఆ కంపారిజన్ స్లోగా బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు. సో అన్నెసెసరీగా ఎక్కువ ఫీడ్ మనకి మనం ఇచ్చుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమే. నిజానికి చెప్పాలనుకున్నది ఏంటంటే, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి ఒకేలా గడవాలి, ఒకేలా ఉండాలి అన్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు కదా. ఒకళ్ళకి 25 ఏళ్ళకి జరిగింది, ఇంకోళ్ళకి 15 ఏళ్ళకే జరగచ్చు, ఇంకొకళ్ళకి లైఫ్ లాంగ్ కూడా ఆ ఫేజ్ రాకపోవచ్చు. బట్ దాట్స్ ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ రాదర్ దాన్ పుషింగ్ సమ్ వన్స్ లైఫ్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఏమంటారు? సో దిస్ ఇస్ అబౌట్ ఫోమో. సరే, ఫోమో గురించి మాట్లాడావు కదా సత్య, మరి దీనికి ఏమన్నా బెస్ట్ మెడిసిన్ ఉందా? ఈ ఫోమో తెలియకుండానే మాకు వచ్చేసింది అనుకో, రోజు మేము ఇలాగే చూస్తున్నాము లేకపోతే ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాము, ఎక్కడో మమ్మల్ని మేము మిస్ అయిపోతున్నామేమో, అంటే మేము వెనకబడిపోయామేమో అని ఎక్కడో అనిపిస్తోంది, మరి దీనికి ఏదైనా మెడిసిన్ ఉందా అంటే ఎస్ డెఫినెట్గా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్స్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:36 అయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇంతకే మాట్లాడుకున్నాం కదా ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కి ఒక బెస్ట్ మెడిసిన్ ఉన్నట్లయితే అది ఏంటి అని. సో ఫోమోకి బెస్ట్ మెడిసిన్ డెఫినెట్గా ఉంది అంటున్నారు నిపుణులు, అదే జోమో. ఈ జోమో ఏంటి అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అసలు ఈ జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే దాని అర్థం ఏంటి సత్య మాకు క్లియర్గా చెప్తావా అంటే ఎస్ డెఫినెట్లీ. ప్రతి పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి రీల్ని చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే అండ్ ఐమ్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ టు మిస్ అవుట్. సమ్టైమ్స్ ఫోన్ని సైలెంట్లో పెట్టి అమ్మతో టీ తాగడం, అలా నాన్నతో ఒక వాక్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఫేస్ టు ఫేస్ కూర్చొని హాయిగా మాట్లాడుకోవడం. చిన్నప్పుడు అలా అరుగుల మీదో గట్ల మీదో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం కదా ఫ్రెండ్స్తో. సో అలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా హ్యాపీనెస్సే కదా. ఆ ఫోన్లో రీల్స్లో లేకపోతే స్టేటస్లో చూసేదేనా హ్యాపీనెస్? కాదు, మన లైఫ్లో కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఉంది. సో ఫోమోకి ద బెస్ట్ మెడిసిన్ ఇస్ జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటున్నారు నిపుణులు. సో ఇవన్నీ నిజంగా చెప్పాలంటే నిజమైన హ్యాపీనెస్లు, మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసే మన లైఫ్లో ఉండే హ్యాపీనెస్లు కదా. పీస్ ఇస్ ద మోర్ వాల్యుబుల్ థింగ్ దాన్ పాపులారిటీ. దిస్ ఇస్ ద బెస్ట్ లైన్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. నాకైతే ఎంత నచ్చిందంటే పీస్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ హ్యావ్ వెన్ కంపేర్డ్ టు పాపులారిటీ. పాపులారిటీ వెనకాల పరిగెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళకంటే నేను బెటర్గా వెళ్ళాను, వాళ్ళకంటే నేను ఇంకో స్టేటస్ పెడతాను, ఇలా పరిగెడుతూ ఉంటే మన లైఫ్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? సో పీస్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ పాపులారిటీ. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత ఈ టాపిక్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:47 మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో మనం ఫోమో అండ్ దానికి మెడిసిన్ అయిన జోమో గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ద బేసిక్ బిగ్గెస్ట్ కోణం ఏంటి అనేది చూద్దాం. ఫోమోకైనా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కైనా, లేదు దేనికైనా కూడా ద బేసిక్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదన్నా ఉందా అంటే అది కంపారిజన్. అసలు తెలుగులో ఒక సూపర్ సామెత ఉంది, పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు పక్కిళ్ళు అంటే పొరుగిళ్ళు అనేది ప్రపంచం మొత్తం అయిపోయింది కదా. ఈ సోషల్ మీడియా యాక్సెస్ వల్ల పొరుగిళ్ళే కాదు, మనం ప్రపంచంలో ఎక్కడో ఏదో కోణంలో ఉన్న వాటిని కూడా కంపేర్ చేసుకోగలిగే వసతో లేకపోతే ఆ వే అనేది మనకి ఈ సోషల్ మీడియాలో తయారైంది. సో ఎనీ ఎవల్యూషన్ విల్ ఆల్వేస్ హ్యావ్ టూ సైడ్స్. సో మనం బాగా వాడుకుంటే అది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ ఓన్లీ కంపారిజన్కో లేకపోతే మనల్ని మనం తక్కువ చేసుకోవడానికో చూడాలనుకుంటే అది డెఫినెట్గా అలాగే అనిపిస్తుంది కదా. సో ప్రతి ఒక్కరి జర్నీ వేరు. డోంట్ బీ ఇన్ అ రష్. యూ హ్యావ్ అ డే విచ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. సో ప్లీజ్ గివ్ సమ్ టైమ్ ఫర్ దాట్ డే టు రీచ్ యూ. ఇది ఇవాల్టి ఫోమోకి సంబంధించిన ఒక సూపర్ సూపర్ టాపిక్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్, కానీ మనం స్క్రీన్లో చూసే లైఫ్ కాదు, మనం నిజంగా జీవించే లైఫ్. రిమెంబర్ దీస్ 3 లైన్స్: లెస్ స్క్రోల్ మోర్ స్మైల్స్, లెస్ కంపారిజన్ మోర్ లివింగ్, లెస్ ఫోమో అండ్ మోర్ హ్యాపీనెస్. మీ లైఫ్ని ఎవరి టైమ్ లైన్స్తో కంపేర్ చేసుకోకండి. మీ జర్నీ, మీ స్పీడ్, మీ డ్రీమ్స్ యూనీక్ అహే. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ కంపారిజన్, లేకపోతే ఈ అంటే పోలికలు కొన్నిసార్లు మనల్ని ఎదగడానికి ఉపయోగపడతాయి, కానీ ఎవ్రీ డే పోల్చుకోవడం మాత్రమే చేయడం వల్ల నిపుణులు చెప్పేది కూడా ఏంటంటే ఫోమోకి గురవుతున్నాము మనకి తెలియకుండానే అని. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది మన బ్రెయిన్కి మనమే ఫీడ్ చేస్తున్నామని. సో ఇది ఎన్ని రోజులు తెలియక చూసామేమో, బట్ దిస్ టైమ్ ఇప్పుడు మనం విన్నాం కాబట్టి నౌ వి విల్ జస్ట్ మాస్టర్ ఇట్ కదా. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, ఆ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలైంది ఎగ్జాక్ట్గా. సో మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో ప్రతిసారి హలో రెయిన్బో ప్రోగ్రాంలో ఏదో ఒక యూనిక్ గేమ్ ఆడుకుంటూ సరదాగా ఈ గంటనైతే గడిపేస్తాం కదా. 7 to 8 ఇస్ ద బ్యూటిఫుల్ టైం.

0: బోల్డ్ అని ఆటలు ఆడుకున్నాం అండ్ ఎంతో బాగా ఇంటరాక్ట్ కూడా అవుతాం. సో ఇవాల్టి హలో రెయిన్బోలో కూడా అలాగే ఒక చక్కటి గేమ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ గేమ్ ఏంటి అంటే, మీరు ఏదన్నా సినిమా పేరు చెప్పాలి విచ్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎస్. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ఏదన్నా సినిమా పేరు చెప్పాలి. బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి, సో డెఫినెట్గా మీకు చాలా సినిమాలు గుర్తొస్తూ ఉండి ఉంటాయి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 040-2323-0030, 040-2323-4821 అండ్ 040-2970-4715. సో కాలర్తో మాట్లాడబోయే ముందు సరైన ఆడో సినిమా నుంచి ఈ సూపర్ ట్రాక్ మీకోసం, ఇలాగే ఏదైనా సినిమా విత్ స్టార్ట్ విత్ లెటర్ ఎస్ చెప్పాలన్నమాట మీరు. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: This is a private party.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:06:57 అయితే అయిపోయింది. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే, ఏరియా శ్రోత రమణయ్య.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా, నేను మాట్లాడుతూ ఉన్నాం. బాగానే.
0: సూపర్ సూపర్.
1: ఒకటి చెప్పాలా రెండు చెప్పాలా?
0: రెండు చెప్పేయండి, చాలా ఉన్నాయి సినిమా పేర్లు.
1: చూద్దాడే చిన్ని నాయన అనేది ఒకటి.
0: ఓకే,
1: సరిగమలు. సరిగమలు.
0: సరిగమలు, ఎస్. సూపర్ అండి రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: అసలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటే కాలర్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో అండి.
0: హలో అండి, నమస్తే. మీ పేరు?
2: అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ గారు, ఎస్. టాపిక్ విన్నారా అండి?
2: విన్నానండి.
0: ఓకే,
2: సో చాలా సింపుల్ క్వశ్చన్
0: యాక్చువల్లీ. సో ఏదైనా టూ పేర్లు చెప్పండి, రెండు పేర్లు, రెండు సినిమా పేర్లు విత్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్.
2: అట్లాగే శ్రోతలకు కూడా ఒక క్లూ ఇస్తాను. ఏంటంటే ఎస్ తో చెప్పాలి అంటే సింపుల్ గా కె విశ్వనాథ్ గారి సినిమాలు అన్ని లిస్ట్ లో చూస్తే అయిపోతుందండి.
0: మీరు హింట్ ఇచ్చేసారా?
2: ఎస్తో స్టార్ట్ అవుతాయి. శుభ సంకల్పం, శంకరాభరణం.
0: కరెక్ట్, సూపర్ అండి.
2: ఆయన మూవీస్ అన్ని ఎస్ తోనే స్టార్ట్ అవుతాయి.
0: సూపర్ క్లూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ అవర్ టాపిక్ ఫర్ హలో రెయిన్బో. సినిమా పేర్లు విత్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ అని అయితే చెప్పాలి. ఈజీ అయిపోయింది కాబట్టి రెండు సినిమా పేర్లు అనుకుందాం. సో రెండు సినిమా పేర్లు విత్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్ ఇస్ అవర్ టాపిక్ ఆఫ్ హలో రెయిన్బో టుడే. మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402320030, 0402320483821 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ సాహసం శ్వాసగా సాగిపో ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:15 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి.

0: హలో
1: హలో, నమస్కారం అత్తి గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: పోలేటి ప్రభాకర్ రావు అమ్మ మాట్లాడుతున్నాను.
0: ప్రభాకర్ రావు గారు, ఎస్ చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నాను విన్నాను. స్వర్ణకమలం.
0: స్వర్ణకమలం, సూపర్.
1: భాను వెంకటేష్ సంగీత పరంగా ఇంకోటి సువర్ణ సుందరి పాతది.
0: ఎస్ ఎస్, నేను విన్నాను.
1: ఇది కూడా సంగీత పరమే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ టు. సో మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
2: నమస్తే సత్య.
0: నమస్తే అండి.
2: బాగున్నారా?
0: సూపర్. మీరు ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను.
0: నైస్ అండి.
2: అవి సీతారామయ్య గారి మనవరాలు, సింహాద్రి.
0: ఇంకో మూవీ పేరేంటి?
2: సిరిమువ్వ.
0: సిరిసిమువ్వ. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: సాసవీరుడు సాగర కన్య.
0: ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ గేమ్ ఫర్ ద డే. ఇవాళ హలో రెయిన్బోలో ఏదన్నా రెండు సినిమా పేర్లు విత్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎస్ అని అయితే చెప్పాను. సూపర్ సూపర్ గా యాక్టివ్ గా అందరు అయితే కాల్ చేసి చెప్పేస్తున్నారు. మీకు చాలా సినిమాలు గుర్తొస్తున్నట్లున్నాయి. సో మీకు కూడా సినిమా పేర్లు గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0403 0402323 4821 and 0402970 4715. చక్కగా మాట్లాడేసుకుందాం, కాల్ చేసేయండి. మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సాహో. Stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9.

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:21 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరు?
3: నమస్తే, నా పేరు కౌసల్య.
2: కౌసల్య గారు,
3: సత్యం పలకని సత్య గారు, మీ పేరు కూడా ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది.
2: అవునండి.
3: నేను పాత సినిమాలు చెప్తాను రెండు.
2: చెప్పండి. రెండు
3: సినిమాలు.
2: సువర్ణ సుందరి చెప్పేశారు. ఇంకొకటా శృతిలయలు. ఓకే,
3: షౌకర్ జానకి పాత సినిమా.
2: అవును, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
3: థ్యాంక్ యూ.
2: మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
4: గుడ్ ఈవినింగ్ మేడం.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
2: నరసింహారెడ్డి గారు, ఎస్ చెప్పండి.
4: సీతాకొక చిలుక, సాగర సంగమం.
2: సాగర సంగమం, ఓకే.
4: సీతాకొక చిలుక,
2: ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నరసింహారెడ్డి గారు. ఎస్, సో టాపిక్ మీకైతే అర్థమైపోయింది కదా. ఎనీ టూ నేమ్స్, ఎనీ టూ మూవీ నేమ్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎస్. ఎస్ అంటే సా అవ్వచ్చు, సి అవ్వచ్చు, సు అవ్వచ్చు. సాగుడింతల్లో ఏదైనా ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే సినిమా పేర్లు ఎనీ టూ చెప్పాలి. చాలా చాలా బోల్డ్ ఉన్నాయి సినిమాలు. మీకు గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402-233-0030, 0402-334-821 and 0402-970-4715. సో సరదాగా ఉంటుంది, ఈజీగా ఉన్నా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాంటి గేమ్స్లో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒక చిన్న మూమెంట్ ఆఫ్ థింకింగ్, ఒక చిన్న మూమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవసరం అట్ ద డే కదా. సో అందుకే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సంతోషం. సో ఇవాళ వచ్చే సాంగ్స్ కూడా మూవీ నేమ్స్ విత్ స్టార్ట్ విత్ ఎస్ఏ వస్తాయి మన హలో రెయిన్బోలో. సో మీకోసం ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. యూ ఆల్సో కీప్ కాలింగ్, సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:29 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్స్ తోటి. హలో
1: హలో, నా పేరు ఆర్జే సత్య.
0: నేను మీ ఆర్జే సత్య.
1: మా సత్య గారు మీరు ధన్యవాదాలు.
0: సుపుత్రుడు అవ్వలేదు. అవ్వలేదు అవ్వలేదు చెప్పచ్చు.
1: సంగీత సామ్రాట్ కూడా ఉందమ్మా.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు డాక్టర్ కృష్ణ అండి. కేఎస్ఆర్ టౌన్షిప్ కుందన్పల్లి నుంచి మాట్లాడుతున్నాం అండి మేము.
0: ఓకే అండి, చెప్పండి.
2: టాపిక్ విన్నామండి. మీరు మధ్య మధ్యలో వేసే పాటలతో మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీ పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి. అందులో కూడా రెండు సినిమా పేర్లు ఉన్నాయండి.
0: అవునండి,
2: సంతోషం సూపర్. ఈ మధ్య మధ్యలో మీరు వేసే ఈ పాటల వల్ల మాకు ఎంతో ఆనందం కలుగుతూ మా మనసు సింధూరంలో సింధూరం అవుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాలా క్రియేటివ్ గా చెప్పారు. సంతోషం అండ్ సింధూరం అనే టూ సినిమా పేర్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో ఇప్పుడు మళ్ళీ కాల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి టాపిక్ రిపీట్ చేస్తాను. ఎనీ టూ మూవీ నేమ్స్, ఏదైనా రెండు సినిమా పేర్లు విత్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎస్, ఎస్తో స్టార్ట్ అయ్యే ఏదైనా రెండు సినిమా

పేర్లు చెప్పాలి. ఇదే మన ఇవాల్టి హలో రెయిన్బోలో సూపర్ టాపిక్ అనమాట. సింపుల్ గేమ్ బట్ యట్ సూపర్ గేమ్. మనల్ని చాలా చాలా ఆలోచింపజేస్తుంది, ఒక మెమరీ గేమ్ లాగా కూడా పనికొస్తుంది. సో మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సైనికుడు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:37 అయింది. సో హలో, రెయిన్బోలో ఉన్నాం కాబట్టి మనం మన కాలర్స్ తో మాట్లాడేసేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే. గుడ్ మార్నింగ్ సత్య గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ కదండి, జోక్ అండి, ఇది కూడా జోక్ అండి.
0: సరే,
1: నా పేరు పోల్శెట్టి మెహర్బా. ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి అండి.
0: నమస్తే అండి.
1: చెప్తున్నానండి, సత్యం శివం సుందరం అండి, త్రిబులస్ వచ్చిందండి. శివుడు శివుడు శివుడు అండి, త్రిబులస్ వచ్చిందండి.
0: ఓకే, సూపర్ అండి, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సూపర్ గా ఆలోచించారు కదా, ట్రిపుల్ ఎస్ తో చెప్పారు. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, మీ పేరండి? కొంచెం వాయిస్ నాకు క్లియర్గా వినిపించలేదు. సుజిత గారు?
2: అవునండి.
0: ఓకే, చెప్పండి సుజిత గారు. 2 మూవీ నేమ్స్ విత్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్.
2: సత్యహరిశ్చంద్ర, సమరసింహారెడ్డి.
0: సమరసింహారెడ్డి, సూపర్ అండి సుజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటంటే, ఎనీ 2 నేమ్స్ విత్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఎస్ అనేది చెప్పాలన్నమాట. అండ్ పాటలు కూడా అలాగే ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే మూవీ నుంచే వస్తున్నాయి. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడు ఇది ఒక సూపర్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ సొంతం, మీకోసం వెయిట్ చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరిన్ని కాలర్స్ తోటైతే మాట్లాడేసేద్దాం.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports, and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Pangburn or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:44 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో, సో సారీ అండి లైన్ కట్ అయిపోయింది. హలో,
3: గుడ్ ఈవినింగ్.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: శోభా.
2: శోభ గారు, ఓకే అండి, చెప్పండి. టాపిక్ విన్నారా?
3: వింటున్నా అండి.
2: సూపర్, చెప్పండి.
3: సాంగ్స్ ఐజ్
2: అదర్స్. సూపర్ అండి.
3: ఆల్ మై ఫేవరెట్.
2: ఆల్ యువర్ ఫేవరెట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: ఎస్
2: ఎస్, చెప్పండి. మూవీ నేమ్స్?
3: సంక్రాంతి అండ్ సాగర సంగమం.
2: సూపర్. సాగర సంగమం అయిపోయింది, సంక్రాంతి
3: అయిపోయిందా? శంఖం, శంఖం,
2: శంఖం మూవీ అవ్వలేదు. సూపర్ అండి. శోభా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ అండి. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేస్తాం. హలో. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: కీర్తి రాజ్కుమార్.
2: ఓకే, కీర్తి రాజ్కుమార్ గారు నిజామాబాద్ నుంచి. ఎస్ కీర్తి రాజ్కుమార్ గారు, చెప్పండి. మూవీ నేమ్స్ విచ్ స్టార్ట్ విత్ లెటర్ ఎస్.
4: ఓకేమ్మా. సితారా.
2: సితారా.
4: శివరంజని.
2: శివరంజని. ఓకే,
4: సరిపోయిందా?
2: టూ మూవీస్ సరిపోయింది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.

0: వాళ్ళకి.
1: థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే మూవీ నేమ్స్ విచ్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎస్. ఏదైనా రెండు సినిమా పేర్లు చెప్పాలి, సింపులే ఈజీయే, కానీ అందరూ చెప్తూ ఉండే కొద్దీ అవి మనకి కట్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అవి కాకుండా ఇంకోటి ఆలోచించాలి అన్నప్పుడే మెమరీ గేమ్, మెమరీ షార్పింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ లకీ టూ కాలర్స్ అయితే తీసుకుందాం ఈ సూపర్ సాంగ్ తర్వాత. ఈ సాంగ్ ఈజ్ ఫ్రమ్ ద మూవీ సింహ, సింహం అంటే చిన్నోడే. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగడు తగ

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:51:50 అయితే అయిపోయింది. సో వీఆర్ ఇన్ ఆర్ లాస్ట్ టైం, అంటే లాస్ట్ 10 మినిట్స్ ఆఫ్ అవర్ హలో రెయిన్బో షో అనమాట. సో లెట్స్ టేక్ ద లాస్ట్ లక్కీ కాలర్స్ అండ్ ఆ తర్వాత సూపర్ ట్రాక్స్ తోటి లెట్స్ ఎండ్ ఆఫ్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. సో లెట్స్ టాక్ టు ద కాలర్స్. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు? రామాచార్య గారు. ఎస్, చెప్పండి. టాపిక్ విన్నారా? శివరంజని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో. హలో.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు ఉమా కూకట్పల్లి. సత్య గారు బాగున్నారా?
0: సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు?
2: ఉమా కూకట్పల్లి.
0: ఉమా గారు మీరు ఎలా ఉన్నారు?
2: రెండు ఎస్ చెప్పాలి కదా?
0: రెండు మూవీ నేమ్స్ విత్ లెటర్ ఎస్.
2: సాహసవీరుడు, సాగర్ కన్య.
0: ఓకే, అయిపోయింది సాహసవీరుడు సాగర్ కన్య. ఇంకోటి
2: అయితే సాహసం శౌర్యం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అమ్మా గారు. సో దిస్, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. లెట్స్ టేక్ ద లాస్ట్ కాల్ ఫర్ ద డే. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: రేణుకా అండి. బాగున్నారా అండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు రేణుక్ గారు?
3: హలో
0: రేణుక్ గారు, మీరు ఎలా ఉన్నారు? మీ వాయిస్ వినిపిస్తాను, చెప్పండి.
3: బాగున్నాండి.
0: సూపర్ అండి. టాపిక్ విన్నారా? చెప్పేసేయండి అయితే మూవీ నేమ్స్.
3: శంకర్ దాదా
0: ఎంబీబీఎస్. సూపర్. ఇంకోటి?
3: సై.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రేణుక్ గారు. సో ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ సై, నల్లా నల్లా అని కళ్ళపిల్ల. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. మళ్ళీ రేపు హలో రెయిన్బో మీ ముందుకు వచ్చేస్తుంది బ్యూటిఫుల్ టాపిక్స్తో, బ్యూటిఫుల్ గేమ్స్తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని సూచించారు. డీలిమిటేషన్ బిల్లులో చేసిన సవరణలపై విపక్షాలతో చర్చించాలని ఖర్గే లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలను నిషేధిస్తూ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాల వృధా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని, పాలాభిషేకాలకు బదులుగా పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని టి

ఏపీసీసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రానికి రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బొగ్గు కొరత, నిర్వహణ వైఫల్యాలతో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, 7100 మెగావాట్ల సామర్థ్యము ఉండగా ఇప్పుడు 3100 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉందన్నారు. డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన జూలై 18 సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఇవాళ ధర్మసాగర్ మండల కేంద్రంలో 92 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, నూతన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది దేశంలో 37.6 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 37.7 కోట్ల టన్నుల ఉద్యానవన పంటల రికార్డు ఉత్పత్తి నమోదైందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం రాత్రివేళ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR News _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:05 అంటే మనం ఉన్నాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాం అనగానే మీ అందరికీ బాగా తెలుసు తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన విశేషాలన్నీ మనం మాట్లాడుకుంటామని.

సో ఇవాళ్టి తెలంగాణ ప్రోగ్రాంలో మనం మాట్లాడుకోబోయేది బోనాలు. తెలంగాణ గర్వం, అమ్మవారి ఆశీర్వాదం, మన తెలంగాణ బోనాలు. సో ఇవాళ్టి తెలంగాణలో మన టాపిక్ ఇస్ బోనాలు, ద ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్, ట్రెడిషన్ అండ్ గ్రాటిట్యూడ్. జూలై ఆగస్ట్ అంటే ఆషాఢం శ్రావణం రాగానే ఈ నెలల్లో తెలంగాణ అంతా ఒక డిఫరెంట్ ఎనర్జీతో ఉంటుంది. అది మనకి కనిపిస్తూనే ఉంటుంది. వీధుల్లో రంగురంగుల రంగవల్లులు వేస్తూ ఉంటారు. డప్పుల శబ్దాలు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఆలయాల వద్ద అయితే భక్తుల రద్దీ ఆ సందడే వేరు. ఒక డిఫరెంట్ డిఫరెంట్ వైబ్ ఆఫ్ తెలంగాణ ఇస్ బోనాలు. సో ఇవాళ తెలంగాణలో బోనాల గురించి మాట్లాడుకుందాం. సూపర్ ట్రాక్స్ వింటూ, ఎనర్జెటిక్ ట్రాక్స్ వింటూ, సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:16 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో బోనాల గురించి మాట్లాడుకుంటూ. చాలామందికి తెలుసు అమ్మవారికి బోనం సమర్పిస్తామని, కానీ దాని వెనకాలన్న హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు బోనం పుట్టుక అనేది ఎప్పుడు జరిగింది అని అంటే, బోనం అనే పదం భోజనం నుండి వచ్చింది, అంటే ఫుడ్ ఆఫరింగ్ అని అర్థం. 1900 హైదరాబాద్ ప్రాంతంలో ఒకసారి తీవ్రమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారును ప్రార్థించగా, మా ఉజ్జయిని ఈ వ్యాధి నుండి కాపాడమని ప్రతి సంవత్సరం నీకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారని మన చరిత్రలు చెప్తాయి. కొంతకాలానికి వ్యాధి తగ్గడం అనేది హైదరాబాద్లో జరిగింది. తమ మొక్కు తీర్చడం కోసం అమ్మవారికి అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు కలిపి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. చరిత్రకారులు కొన్ని విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు, బోనాలు అనేది తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతీక. బోనం అంటే ఏంటి? మనం చూస్తుంటాం మహిళలు ఎంతో అందంగా చీరలు కట్టుకొని తలపై రంగురంగుల కుండలు పెట్టుకొని అమ్మవారికి ఆలయానికి వెళ్ళి బోనాన్ని సమర్పిస్తారు. ఆ కుండలో వండిన అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు ఉంటాయి. పైభాగంలో వేపాకులు, పసుపు, కుంకుమ, దీపం అలంకరిస్తారు. ఇది కేవలం ఫుడ్ కాదు, ఇది మన గ్రాటిట్యూడ్. అమ్మా, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు అని మనం మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మవారికి చెప్తున్న ఒక విధానమే మన బోనాల పండుగ. సో బోనాల గురించి, తెలంగాణ వైభవం గురించి మరింత మాట్లాడుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో ఈ సూపర్ ట్రాక్స్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: Rainbow 101.9.
3: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించి సురాపానంతో నీ సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినం జలభద్రంగా ఎల్లి రాబిటో

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:29 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో బోనాల గురించి మాట్లాడుకుంటూ సూపర్ సూపర్ ఫాస్ట్ బీట్ ట్రాక్స్ వింటూ. సో నెక్స్ట్ ఏంటి అంటే పోతరాజు ఎవరు? మీరు బోనాల టైంలో పోతరాజుని చూసారా? బోనాలంటే వెంటనే గుర్తొచ్చేదైతే పోతరాజే. ఒకరికి భయంగాను ఇంకొంతమందికి ఉత్సాహంగాను పోతరాజు అయితే గుర్తు రాకుండా ఎవ్వరికీ ఉండరు. శరీరానికి పసుపు రాసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, డప్పుల శబ్దంతో ఉత్సాహంగా నృత్యం చేసుకుంటూ ముందుకు వచ్చే పోతరాజు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటారు. ప్రజల నమ్మకం ప్రకారం పోతరాజు అమ్మవారి సోదరుడు. ఆయన ఊరిని చెడు శక్తుల నుంచి కాపాడే రక్షకుడుగా భావిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మన బోనాల పండుగ గురించి, మన తెలంగాణ గురించి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రతి ఒక్క సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ ఇట్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:45 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రామ్ లో మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం. బోనాల్లో మరో ముఖ్యమైన సాంప్రదాయం ఘటం. అమ్మవారి ప్రతీకగా అలంకరించబడిన ఘటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఘటంతో పాటు డప్పులు, భక్తి గీతాలు, నృత్యాలు ఆ ఊరేగింపుకు ఎంతో వైభవాన్ని అందిస్తాయి. సో మీరు ఘటాన్ని చూసారా? ఈ ఆషాఢ మాసంలో ఘటాలు కనిపిస్తాయి, అమ్మవారి ఘటాన్ని సందర్శించుకోండి. బోనాలు కేవలం ఒక రిలీజియస్ ఫెస్టివల్ కాదు, ఇది మన తెలంగాణ కల్చర్కి గుర్తింపు. మన కళలు, సంగీతం, జానపదాలు, సాంప్రదాయాలు, గ్రామీణ జీవనాలు ఆల్ కమ్ టుగెదర్ ఇన్ ఆర్ బోనాలు ఫెస్టివల్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ పాల్గొంటారు. బంధువులతో, మిత్రులతో ఎంతో సరదాగా జరుపుకునే గొప్ప పండుగే బోనాలు పండుగ. ఆషాఢమాసం నుంచి మొదలై శ్రావణ మాసం వరకు, గోల్కొండ నుంచి మొదలై తెలంగాణ మొత్తం జరుపుకునే అద్భుతమైన పండుగే బోనాల పండుగ. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో బోనాల పండుగ గురించి మాట్లాడుకుందాం. మరో తెలంగాణ ప్రోగ్రాం, మరో ఇంట్రెస్టింగ్ తెలంగాణకి సంబంధించిన టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 9:51 అయితే అయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్లో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, అందరికీ చాలా అవసరమైన ఒక విషయం గురించి మనం ఈరోజు రిమ్ జిమ్ హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నాం. అదే నిద్ర, స్లీప్. ఆరోగ్యం కోసం మంచి ఆహారం ఎంత ముఖ్యమో, వ్యాయామం ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైనది నిద్ర కూడా. ఒక మంచి సేయింగ్ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాళ్ళం, అదే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. తొందరగా పడుకోవాలి, తొందరగా లేచేసేయాలి అని. అప్పుడు అది ఒక సలహాలా అనిపించేది, కానీ ఇప్పుడు చూస్తే అది ఆరోగ్య రహస్యం అని అర్థమవుతోంది. నిద్ర అనేది శరీరానికి మాత్రమే కాదు, మన మెదడుకు కూడా విశ్రాంతినిస్తుంది. నిద్రపోతున్నప్పుడు శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. నిద్ర వల్ల ఎన్నో

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 9:10 సో మనం మాట్లాడుకుంటున్నాం ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ గురించి. ఇవాళ మన రంజం హైదరాబాద్లో అందరికీ ఎంతగానో ఇంపార్టెంట్ అయిన స్లీప్, నిద్ర గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది, అలాగే మెదడు రోజంతా నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. అందుకే మంచి నిద్ర ఉంటే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు. ఒక మంచి నిద్ర ఎంతో మేలుని చేస్తుంది, ఎన్నో రకాల బెనిఫిట్స్ని మనకు అందిస్తుంది. మంచి నిద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఆలోచనలు ఇస్తుంది, మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్నిటికంటే మించి ముఖ్యంగా మంచి నిద్ర ఉన్నప్పుడు మంచి చిరునవ్వు కూడా వస్తుందిట. అంటే ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఇరిటేషన్ కానీ మన డే ప్రాసెస్లో ఉండదు ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ స్లీప్.

బిఫోర్ నైట్. సో అంత ఇంపార్టెంట్ అయిన నిద్రను డెఫినెట్లీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో ఆన్ దిస్ నోట్ కీప్ స్మైలింగ్, ప్రయారిటైజ్ యువర్ స్లీప్ అండ్ స్లీప్ వెల్. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సూపర్ సూపర్ ట్రాక్స్ ఆర్ కమింగ్ అప్ ఫర్ యూ. ఈ సూపర్ సాంగ్స్ తర్వాత సరిగ్గా 9:30 నయరంగ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.